0: हरिः ॐ तत्सत् श्रीसाईश्वरार्पणमस्तु. आई एम ग्रेटफुल टू भगवान एंड माय सिंसियर थैंक्स टू श्री सत्य साई मीडिया सेंटर एंड एवरी वन ऑफ यू. जय साई राम.
1: Sai Ram, that was the 348th talk in this new and continuing series, Vedanta Parichaya, an introduction to Vedanta by Dr. Lata Shri, a senior medical officer serving at the Sri Satya Sai General Hospital here at Puttaparthi, who based her talk on Vedic Shanti Mantras. Dear listener, hope you enjoyed this session, and if you have any queries and feedback regarding this series, please feel free to email us as always to listener@ssmediacenter.org. You could also WhatsApp us your feedback to this number, 9393258258. And for those of you who missed the earlier talks, can also download it from our website, www.ssmediacenter.org. Now it's time for Swami's Divine Discourse, followed by songs and bhajans in Bhagwan's golden voice. Let us now listen to the second and the concluding part of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on 20th April 1998 at Kodaikanal.
2: Arpitam chesi prayojanam emiti?
3: Why should we sacrifice ourselves?
2: Anubhavam chesi emiti?
3: What do we experience?
2: Manam arpitam cheyavalsinadi Bhagavat vishwasaniki arpitam cheyali.
3: In fact, we have to offer to our faith in God.
2: Appude sarva vidhamaina shantini, loka shanti, manashanti, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి.
3: దెన్ ఇట్స్ పాసిబుల్ టు హ్యావ్ పీస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్, ఎట్ ద మెంటల్ సైకలాజికల్ లెవెల్ అండ్ ఇన్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
2: వ్యక్తిగతంగా, కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతులు మనం అనుభవించవచ్చు.
3: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ ఎట్ ది ఇండివిజువల్ లెవెల్, ఎట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ ఎట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
2: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
3: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
2: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
3: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
2: మొట్టమొదటి సొసైటీ.
3: సో సొసైటీ,
2: సొసైటీ నుంచి నేను పుట్టాను.
3: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
2: నేను సొసైటీ ఒక మెంబర్.
3: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
2: ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
3: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
2: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యంలో ఉంచుకోకూడదు.
3: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్ సెంటర్.
2: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
3: Basing on this, the prayer says, let all the world be happy.
2: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu sustiri shanti bhadratanu andistu vachindi.
3: Since ancient times, because of the sacred thoughts, bharatiyas prayed and worked for the welfare and the progress of the universe.
2: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
3: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
2: ఇది భారతదేశము.
3: దిస్ ఇస్ భారత్.
2: అందరూ భారతీయులే.
3: ఆల్ ఆర్ భారతీయ.
2: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
3: వాట్ ఇస్ ద మీనింగ్?
2: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
3: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
2: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
3: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఇస్ భారతి.
2: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
3: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్, వీల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయస్.
2: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
3: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
2: భారత అంటే ఏమిటి?
3: వాట్ యు మీన్ భారత?
2: భావము.
3: Bha, feeling bhava.
2: Ra, ragamu.
3: Ra, the tune ragamu.
2: Ta, taalamu.
3: Ta, the beat.
2: Bhava, raga, taala, sammitamantvanti jai bharatamu.
3: Bharata stands for these three things, the feeling, the tune and the beat, the
2: Anni rangamulu yendunu, naitika, bhautika, dharmika, adhyatmika, laukika, rajakiya rangamulandu kudanu, bharati aneetvanti satyanni mantamantu gurtinchali.
3: In all aspects, the social, moral, ethical, the spiritual, this Bharat nature is the inward principle.
2: Bharatamanga edo Ramulu tamulu Bharatulu anukuntunnadu.
3: We think Bharata is the brother of Rama.
2: Kaadu kaadu.
3: No.
2: ఇది అన్నింటికి అతీతమైనటువంటిది.
3: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
3: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
2: దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
3: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
3: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
2: ఆఫ్ లవ్. భగవంతుడు సత్య స్వరూపుడు.
3: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్
2: ఆఫ్ భగవంతుడు శాంతి స్వరూపుడు.
3: గాడ్ ఈస్ పీస్.
2: భగవంతుడు ఆనందమయుడు.
3: గాడ్ ఈస్ బ్లిస్.
2: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
3: గాడ్ the bliss we have to pray to him in the state of bliss.
2: Itti bhagavantulaku sat chit anandam anetundi saarthaka naamam.
3: The correct exact name of God is sat chit ananda.
2: Sat anaga emiti?
3: What do you mean by sat?
2: Shashvatam.
3: Sat means that which is
2: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
3: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
2: Chittanaga emiti?
3: What do you mean by chit?
2: Jnanamayamainatundi.
3: Wisdom.
2: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
3: హౌ షుడ్ ఇట్ బి?
2: ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి.
3: ది విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
2: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
3: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
2: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
3: ద బ్లెస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్ ఆఫ్
2: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
3: వీ కెన్ నెవర్ రీచ్ గాడ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్ త్రూ ద పాత్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ డిప్రెషన్.
2: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే.
3: Therefore, the true principle to attain divinity is truth.
2: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
3: When we worship God with love, he will give us his love.
2: యత్ భావం తత్ భవతి.
3: As is the feeling, so is the experience.
2: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
3: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
2: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
3: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
2: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
3: భగవాన్ టాట్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
2: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది.
3: హియర్ యు హ్యావ్ ఎ ఫ్లోర్ మిల్.
2: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
3: ఇఫ్ యూ పుట్ వీట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫ్లోర్ మిల్ యూ గెట్ ది వీట్ పౌడర్ డౌన్ బిలో.
2: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది.
3: ఇఫ్ యూ ప్లేస్ రైస్ యుల్ గెట్ రైస్ ఫ్లోర్.
2: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల
3: ద హ్యూమన్ బాడీ ద ఫ్లోర్ మిల్
2: ఫలం వేస్తే కింద బలం వస్తుంది.
3: ఇఫ్ యూ పుట్ ఫల the fruit you get the mala.
2: Floor mill better kada.
3: The inert machine floor mill is better.
2: Emti ee pranam undi ee dehamu.
3: What is this body with life?
2: Okate vesthe okate vastundali.
3: When you put one thing you get the different thing.
2: Mana pickles emaina oddinchukoni tinte aa naati oddinchina sayankalanike jeernam aipothundi.
3: The pickle that's served is digested by the evening.
2: Aa pickles oka jaadilo petteste 1 year untunta chedipokunda.
3: But the same pickle in a jar will be safe for 1 year.
2: ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.
3: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
2: పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
3: The body with all the limbs and the senses is so weak. When it would be dropped down, nobody knows.
2: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదమాట నెమ్మనమున.
3: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 years, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
2: బాల్యమందో
3: ఇన్ ద చైల్డ్హుడ్
2: లేక ప్రాయమందో
3: ఆర్ యూత్
2: ముదిమి ఎందో
3: ఓల్డ్ ఏజ్
2: లేక ముసలి ఎందో
3: ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్
2: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
3: వెన్ వన్ వుడ్ డై నోబడి నోస్.
2: మరణమే నిశ్చయము.
3: డెత్ ఇస్ సర్టన్.
2: బుద్ధిమంతుడైన
3: if you are good intelligent
2: taanu teliyavalayu.
3: If you are intelligent enough while in life alive, you should know yourself.
2: Yemi idya mana dehamu?
3: Is this
2: the dehama manamu kaadu malamutramula durga maamsaraktave kaani punugu javvaajilu puttabov.
3: Can you identify yourself with this body which is full of urine, fecal matter, foul smell?
2: మలినపు కొంప.
3: ఇట్స్ ఎ డర్టీ సెంటర్.
2: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
3: ఇట్స్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్.
2: సంచలనము పొందు తుంప.
3: ఇట్ పెరినేట్స్ లైఫ్.
2: భవసాగరమలే ఈదగలేని కంప.
3: ఇట్ కెనాట్ క్రాస్ క్రాస్ దిస్ లైఫ్.
2: అంబుల పగిలంబు మనమెక్కు దలంప.
3: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్ బోన్స్.
2: నమ్మబోకు మనసా.
3: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
2: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
3: A scholar thinks that he knows everything having gone through many books.
2: కమల్ పటించితివి,
3: we have read books.
2: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్,
3: I am thorough in all sacred texts.
2: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల,
3: why do you pride yourself of all your scholarship?
2: నీ హస్తయుగము మోచి,
3: joining both of your hands,
2: పరమాత్మని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా.
3: ఓ మ్యాన్, విత్ ఆల్ ద స్కాలర్షిప్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ ద హ్యాండ్స్ అండ్ ఆఫర్ యువర్ సెల్యూటేషన్స్ ఎట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్, ఆల్ దిస్ ఆర్ ఇన్ వెయిన్.
2: నిద్ర నుండి లేచి,
3: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
2: మరి నిద్రపోయడు దాది,
3: అంటిల్ యూ గో టు స్లీప్,
2: పొట్టకై హద్దును పద్దు లేక,
3: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
2: జీవితంబు,
3: యూ వేస్ట్ యువర్ టైమ్.
2: నీ విద్యల ధారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
3: యూ హ్యావ్ వేస్టెడ్ ఆల్ యువర్ టైమ్ ఇన్ లర్నింగ్, స్టడీయింగ్ దీస్ థింగ్స్.
2: మనం సాధించినటువంటిది,
3: వాట్ ఇస్ దట్ యు అచీవ్డ్?
2: ఇన్ని రకమైనటువంటి శ్రమలు ఓర్చుకుంటున్నాం.
3: యూ హ్యావ్ స్ట్రెయిన్డ్ యువర్ సెల్ఫ్ ఇన్,
2: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
3: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
2: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నిల్చుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
3: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
2: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నిల్చుకొని మనం శ్రమలు పడతాము.
3: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద క్యూ.
2: భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైము.
3: But we don't want to spend and wait for God.
2: Inki emiti nu sadinchedi,
3: what is that you achieve?
2: Tuchyamaina puttu dani kosam wait chestunnavu.
3: We wait for mean things.
2: Deeni kosam kaadu mana wait cheyali.
3: We should not wait for mean things.
2: Bhagavantu anugraham kosam mana wait cheyali.
3: We should wait for God.
2: Bhagavantu aanandam kosam mana wait cheyali.
3: We should wait for God's bliss.
2: Appude nijamaina puttu jeevitamu.
3: That is true life.
2: Jeevitam ante kevalamu dehaanni penchukotamu, bhojanaanni tinatamu, aayiga jeevitaanni gadapatam, idi kaadu.
3: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
2: Body is the temple of God.
3: Body is the temple of God.
2: నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు.
3: You have to safeguard your body.
2: దేనికోసం?
3: What for?
2: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
3: The body is gifted to undertake and to render service to everybody.
2: ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుంది. అది
3: a tree bears fruit.
2: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
3: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
2: కానీ
3: బట్
2: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
3: బట్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్, ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
2: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
3: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
2: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
3: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్, రివర్ డస్ నాట్ డ్రింక్.
2: ఒక గోవు
3: ఎ కౌ
2: తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది.
3: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
2: తనలో క్షీరం ఉంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
3: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్, డస్ ఇట్ డ్రింక్?
2: పంచుతుంది.
3: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు ఎవరీబడీ.
2: ఆ మానవుడు ఏం పంచుతున్నాడు?
3: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూటింగ్?
2: ఏమి త్యాగం చేస్తున్నాడు?
3: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
2: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
3: హౌ డస్ హి హెల్ప్ సొసైటీ?
2: నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను.
3: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
2: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
3: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్, హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్.
2: లోకమంతా మంచిగా ఉండాలి.
3: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
2: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
3: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
2: ధర్మో
3: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
2: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
3: వెన్ యు అప్హోల్డ్ ధర్మ, ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
2: ధర్మ ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది.
3: ఇఫ్ యూ కిల్ ధర్మ, ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
3: We are born as humans because of good luck and merit.
2: Itti adrishtavantamainatundi ee manava janmanni saarthakam chesukovadaniki prayatnam cheyali.
3: This fortune has got to be realized and we have to work for liberation.
2: Ante kaani prakrutamainatundi sukha santoshamulu kosamu paatu padakoddu.
3: We should not struggle for worldly ephemeral temporal
2: joy. Ivanni chalabanguralu.
3: These are all momentary.
2: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
3: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్, ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
2: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
3: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
2: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
3: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
2: భక్తిలో ప్రవేశించింది.
3: Ultimately, he landed up in devotion.
2: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
3: He says, O foolish man, pray to Govinda, worship him.
2: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rakshati duknunkaranim.
3: As the end approaches, no scholarship would ever come to your rescue.
2: Punarapi jananam, punarapi maranam.
3: The birth after birth, the death
2: after death. Punarapi janani jatare shayanam.
3: Again and again we find ourselves in the womb of the mother.
2: Iha samsare bahuduhtare.
3: It is so difficult to cross.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya,
0: the non-dualistic principle of
1: Shankara is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతో కలిగినటువంటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: In order to realize, experience devotion, we have to participate happily, blissfully, with love.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఇస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: And then it's a plate.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanniyu veru.
0: Religions are different.
1: Margam bu okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. Vastu okkate.
0: Clothes are many, but the yarn is one.
1: Sungaramulu veru. Bangaram okkate.
0: Jewels are many. Gold is one.
1: Ee rakamainatundi advaitanni manam chinchinchukuntu pothe. Poolanniyu veru. పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి.
0: దర్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలొకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: టు వర్షిప్ గాడ్ వీ నీడ్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: గాడ్ విల్ నెవర్ బి ప్లీజ్డ్ బై బ్రింగింగ్ ఆల్ ఫ్లవర్స్ టుగెదర్ మేకింగ్ ఎ గార్లాండ్ అండ్ డెకరేట్.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: గాడ్ యాక్సెప్ట్స్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: వీ హావ్ టు ఆఫర్ అవర్ హార్ట్.
1: అది ఏ హృదయ పుష్పము?
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఎవ్రీథింగ్.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of
1: Bhagavantudu. Eppudu hridayavasi.
0: God dwells in our hridaya.
1: Ee hridayavasini ekkado poi manam vetakanakkarledu.
0: We don't need to search for God elsewhere.
1: Antarmukham gavinchukunnappudu aa daivattvam manaku gurtinchadaniki veelavutundi.
0: When you turn inward you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము.
0: దీస్
1: తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఈస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: There is non-dualism here.
1: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిస్టిక్.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ డ్రెస్ వీ వేర్ అండ్ అవర్ హోమ్ ఆర్
1: నాన్-డ్యూయలిస్టిక్.
0: సో దిస్ నాన్-డ్యూయలిజం ఇస్ ట్రూ విజ్డమ్.
1: అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము.
0: దాట్ విచ్ కెనాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్ ఇస్ నాన్-డ్యూయలిజం.
1: కూడాను
0: సచ్ నాన్-డ్యూయలిజం.
1: ఒక్క ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ ది ఫాదర్. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: డిజైర్లెస్ గా ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by desire? He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunnapani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai madiyu jatayu kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down. Oh mind, don't. Oh mind, don't.
1: Adugu vastundi bhagavantuni adugu.
0: What should
1: bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkadu naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else
1: bangaru chethulo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand, you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku ring ichi, aa ringu ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as that.
1: Bangarne koru.
0: Ask for gold.
1: Enni nagalaina cheyinchuko.
0: You can have many jewels.
1: Daivanni koru.
0: Desire for God.
1: Enni vidhamainatvanti oka aanandanni nenu anubhavinchuko.
0: You can have all sorts of happiness.
1: Daivanni vismarinchi.
0: You forget God.
1: Daivam ekkade vaadu.
0: Where is God?
1: Annintikini adhipati daivamu.
0: God is the master of all.
1: Kaari dinni vadale petti prakruti naasistunna manamu.
0: But yet we go by the world forgetting God.
1: Bhagavantudu moodu rakamainatvanti vaagdaanalu ichadu.
0: God made three promises.
1: Ee moodu vaagdaanalu kudu prati vyakti kudunu viruddhanga nadchukuntunnadu.
0: Man is behaving up in the opposite direction.
1: Adugu nannu istaanunnadu. అడుగు నన్ను ఇస్తాను.
0: ఆస్క్ మీ దౌ షల్ట్ బి గ్రాంటెడ్.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: సర్చ్ యూ విల్ ఫైండ్ మీ.
1: తట్టు నా తలుపు నేను తెరుస్తాను.
0: నాక్ ఇట్ షల్ బి ఓపెన్డ్.
1: ఈ మూడు చెప్పాడు.
0: హీ సెడ్ దీస్ త్రీ.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and we are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏని వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రరీ.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరి పోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే ద గాడ్ సెడ్.
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: He, you can see him wherever you search for.
1: తక్షణం హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యూ కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఇన్ ఎనీ ఫామ్.
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు వరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండే దాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: వాట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్. వై యు ఆస్క్?
1: ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: when once we pray for his love,
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యు విల్ హావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమముదిత మనసే.

0: శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం
1: శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం గురు శరవణ భవ సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

Sairam. We have now the music concert by Malari brothers, Sri Ram Prasad and Ravi Kumar. They are really fortunate enough that they are making their presentation here in the Divine Presence for the sixth time. Congratulations. May Bhagavan shower His choicest blessings on you. They have endeared themselves to Swami because of their expertise in their field and their devotion. They are the sons of Sri Malladi Suri Babu Garu, who is a well-known musician in the state of Andhra Pradesh. These two, Sri Ram Prasad and Sri Ravi Kumar, they had their initial training from Sri Nedunuri Krishnamurti Garu, known all over the state of Andhra, and Dr. Sripada Pinakapani, a very well-known artist, musician, and he is a physician too. And this music rendering will be accompanied by Charulata Ramanujam, Bangalore, on violin, Patri Satish Kumar from Chennai on Mridangam, Giridhar Udupa, Bangalore, on Ghatam, and Sai Chand on Tambura. Inati Sangeeta Karyakramamlo Ento Bhakti Shraddhalato Bhagavan Baba Variki Preeti Patramai Nilachi Tama Gana Madhuryamto Bhaktulandarini Kuda Olaladinchinatuvanti Malladi Sodarula Karyakramam Ee Udayam Bhagavan Baba Vari Aashisulato Erpatu Cheyadamaindi. Malladi Sodarulu Sri Ram Prasad Garu, Ravi Kumar Garu, ఎంత అదృష్టం ఉంటే ఆరవసారి వారి దివ్య సన్నిధిలో కచేరీ చేసే భాగ్యం అబ్బుతుందో ఆలోచించండి. ధన్యజీవులు, ఇది సామాన్యమైన విషయం కాదు. మున్ముందు అనేకమైన అవకాశాలు మీకు రావాలని, అర్హతను సంపాదించుకోవాలని స్వామిని ప్రార్థించుకుంటున్నాను. వీరి ఇరువురు కూడా ఆంధ్రదేశంలో సుప్రసిద్ధ గాయకులైనటువంటి డాక్టర్ శ్రీపాద్ పినాకపాణి గారని ఉన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో ప్రముఖ వైద్య శిఖామణి, సంగీతంలో ఆరితేరిన దిట్ట. వారితో పాటుగా శ్రీ నేదునూరు కృష్ణమూర్తి గారి దగ్గర కూడా అధ్యయనం చేసినటువంటి వారు ఇరువురు కూడా మల్లాది సూరిబాబు గారి కుమారులు. వయలిన్ పైన చారులత రామానుజం గారు, మృదంగ సహకారాన్ని పత్రి సతీష్ కుమార్ గారు, ఘటవాయిద్యాన్ని గిరిధర్ ఉడుపా గారు, తంబూరా సాయి చంద్ సహకారులుగా వర్తించనున్నారు. భగవాన్ బాబా వారికి ప్రీతిపాత్రమై భక్తులందరినీ కూడా అలరించగలదని ఆశిస్తున్నాము. జై సాయిరాం.

భగవాన్ వారికి అత్యంత ఆప్తమైన భక్తులు పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు రాసిన హంసధ్వని కృతది స్వామివారి నిస్తుతిస్తూ

జిడ్డు ఎవిది జిహ్వకు చూకనట్లు బురదనంటని తామర పువ్వునట్లు దేనినంటక ఉండుటే అది ఆత్మ.

అపఫలంబు విడువదన్నటికిని విశ్వమందు విడువదు ఎన్నటికిని విశ్వమందు కారణం

0: If one criticizes, comments adversely, abuses, chides others, one earns sin, one gets sin. It is not possible for anyone to escape this sin if one indulges in criticism and making fun of others. But what you call others are not really others. Truly speaking, what you call others are Paramatma himself. Listen, that what you call others are Paramatman himself. This is the word of Sai and this is truth.
1: Paramatma Swarupulara.
0: Embodiments of divine prema.
1: Love.
0: Divine love.
1: ప్రపంచములో ప్రతి మానవునకు నిత్యానుభవంలో సత్యమును నిరూపించేటువంటి చిత్రములు ఎన్నియో మనకు దృశ్యమునకు కట్టినట్టుండను.
0: ఇన్ ది వరల్డ్, ఇన్ అవర్ డైలీ ఎక్స్పీరియన్స్, దెర్ ఆర్ అ నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ గో టు ప్రూవ్ ద డివినిటీ ఫర్ ఎవ్రీ పర్సన్.
1: ప్రతి చిత్రము కూడాను ఒక విచిత్రమైనటువంటి చరిత్రను నిరూపిస్తూనే ఉంటున్నాయి.
0: ఎవరీ సీన్ దట్ యు కమ్ అక్రాస్ గోస్ టు షో సమ్ స్ట్రేంజ్ ఫెనామెనా విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ ఇట్.
1: సినిమా తెరలపైన అనేక బొమ్మలను మనము చూస్తున్నాము.
0: ఇన్ ఎ సినిమా ఆన్ ది కర్టన్ వి సీ ఎ నంబర్ ఆఫ్ పిక్చర్స్.
1: ఆ తెరపైననే నదులు పొంగి ప్రవహించుచు జలమయమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటాయి.
0: ఆన్ ద కర్టన్ వి సీ సమ్టైమ్స్ ద రివర్స్ గోయింగ్ ఇన్ ఫ్లడ్స్ అండ్ ఎన్గల్ఫింగ్ ఇన్ వాటర్.
1: నదులు పొంగి ప్రవహించుట జలమయము మనకు కంటికి కనిపించుతున్నది, కాని తెరకు మాత్రం ఏమాత్రం కూడాను కించిత్తేనే కూడాను తేమ అంటుటలేదు.
0: సచ్ ఓవర్ ఫ్లో అండ్ ఫ్లడ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్స్ యు సీ ఇన్ ది పిక్చర్స్, బట్ ది కర్టన్ డజంట్ గెట్ వెట్ ఈవెన్ బై ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: వెట్
0: ఇట్ డజంట్ గెట్ వెట్ బై వాటర్.
1: అదే తెరపైననే అగ్ని పర్వతములు ప్రజ్వరిల్లుచు మనకు కనిపించినట్టుగా ఉంటుంటాది, కానీ తెర ఏమాత్రం కూడాను కించిత్తైన కూడాను ఖాళీ ఉండదు.
0: ఆన్ ది సేమ్ కర్టన్ యు మస్ట్ సీ వోల్కనోస్, బట్ ది కర్టన్ ఈజ్ నాట్ బర్న్డ్.
1: ఇన్ని బొమ్మలకు ఆధారమై నిలయమై ప్రకటించుటకు ప్రధానమైనటువంటి సూత్రముగా ఉండిన ఈ తెర ఏ ఒక్క మంచికి కాని చెడ్డకు కాని తాను ఏమాత్రం కూడాను సంబంధము లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది.
0: దిస్ కర్టన్ విచ్ ప్రొవైడ్స్ బేసిస్ ఫర్ ఆల్ దీస్ సీన్స్ ఆల్ దీస్ పిక్చర్స్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్.
1: అదే విధముగానే మానవుని యొక్క జీవితములో మంచి చెడ్డలు సుఖ దుఃఖములు జనన మరణములు ఆనంద ఆహ్లాదములు అనేకముగా వచ్చుచు పోవచ్చు ఉండును, కాని ఆత్మ అనేటువంటి తెరకు ఏమాత్రము కూడాను సంబంధం ఉండేటువంటివి కాదు.
0: ఇన్ ద సేమ్ వే ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ గుడ్ అండ్ బ్యాడ్ జాయ్ అండ్ సారో బర్త్ అండ్ డెత్ దే విల్ బి కమింగ్ అండ్ దే విల్ బి గోయింగ్ బట్ దే డు నాట్ అఫెక్ట్ ఆత్మ.
1: అది ఏ తెర, ఈ తెరనే ఆత్మ, ఇదియే శివుడు, ఇదియే శంకరుడు, ఇదియే దైవము.
0: దిస్ ఈజ్ కర్టన్. ద సేమ్ కర్టన్ ఈజ్ శివ, ద సేమ్ కర్టన్ ఈజ్ ఆత్మ, ఇట్ ఈజ్ శంకర.
1: ఈ శంకరత్వమునకు సరి అయిన అర్థమును గుర్తించినప్పుడే ఇది సార్థకమైనటువంటి రీతిలో మనము అనుభవించుటకు సాధ్యమవుతుంది.
0: When one understands ఇన్ ది కరెక్ట్ సెన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర దెన్ ఓన్లీ వన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎంజాయ్ అండ్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద లైఫ్.
1: శంకర అనగా సకలైశ్వర్య స్వరూపుడు శంకరుడు.
0: శంకర రెఫర్స్ టు ద వన్ హూ ఈజ్ ఎండోర్డ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: ఐశ్వర్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐశ్వర్యం ఆర్ వెల్త్?
1: లోకరీతిగా మనము అనుభవించేటువంటి ఐశ్వర్యములు కేవలము ఐశ్వర్యములు మాత్రమే కాదు.
0: ది టైప్స్ ఆఫ్ వెల్త్ దట్ వీ ఎంజాయ్ ఇన్ వరల్డ్లీ సెన్స్ ఆర్ ట్రూలీ స్పీకింగ్ నాట్ రియలీ వెల్త్.
1: దృశ్యకల్పితమైన చరాచర ప్రపంచములో ఉండు ప్రతి పదార్థము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి.
0: ఇన్ ది ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ పర్సన్ అండ్ ఎవ్రీ మ్యాటర్ దట్ యూ జస్ట్ సీ, ఎవ్రీ ఆబ్జెక్ట్ దట్ యూ సీ హ్యాస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య ఇన్ ఇట్.
1: పంచభూతములు, పంచ ప్రాణములు, పంచకోశములు, పంచేంద్రియములు సర్వము కూడాను ఐశ్వర్యమే.
0: ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ షీట్స్ అండ్ ఫైవ్ సెన్సెస్, ఆల్ దీస్ రెఫర్ టు ద వెల్త్.
1: ఇంత మాత్రమే కాక చరాచర జీవరాశులన్నీ కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి.
0: నాట్ మెయిర్లీ దిస్, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్, ఆల్ దీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఐశ్వర్య ఆర్ వెల్త్.
1: ఈ ఐశ్వర్యత్వమే ఈశ్వరత్వము.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య ఆర్ ఐశ్వర్యత్వం దట్ ఇట్సెల్ఫ్ ఈజ్
1: ఏతావాత ఈశ్వరత్వం అనగా దృశ్యకల్పితమైన అదృశ్యకల్పితమైన చరాచర ప్రపంచం అంతా కూడాను ఈశ్వరత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ద ఎంటైర్ ఫెనామినల్ వరల్డ్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అండ్ అండర్స్టూడ్.
1: దీనిని సత్తా మాత్రమైన చైతన్యము అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సత్తా మాత్ర చైతన్యం
1: అనగా సత్యమై నిత్యమై శాశ్వతమై సర్వత్రా వ్యాపించి అగోచరమై అదృశ్యమై ఉన్నటువంటి యొక్క చైతన్యమే సర్వత్రా ఉండినటువంటిది.
0: దట్ మీన్స్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఈస్ పర్మనెంట్, విచ్ ఈస్ ఎటర్నల్, విచ్ ఈస్ ఎవర్ లాస్టింగ్, ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్విజిబిలీ, నాట్ బీయింగ్ సీన్ ఆల్ ఓవర్. దిస్ ఇస్ ది మీనింగ్.
1: చైతన్యము అఖండ స్వరూపమైనటువంటిది.
0: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య హ్యాస్ నో ఎండ్, ఎండ్లెస్.
1: కనుక ఇట్టి చైతన్యము వ్యాపించినటువంటి యొక్క ఈ యొక్క విశ్వము ఈశ్వర స్వరూపము అని.
0: ద వరల్డ్ విచ్ హ్యాస్ బీన్ ఎంజాయింగ్ ది పర్వేడ్ బై అండ్ సాచ్యురేటెడ్ బై దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఐశ్వర్య, దిస్ ఈజ్ ఈశ్వరత్వ ఇట్ సెల్ఫ్.
1: ఈ చైతన్యము రెండు విధములుగా విభజిస్తూ వచ్చారు ప్రజలు.
0: దిస్ చైతన్య ఆర్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్.
1: ఒకటి లౌకికమని, రెండవది వైదికము అని.
0: వన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ నరత్వ అండ్ ది అదర్ ఈజ్ వైదిక.
1: ఈశ్వరత్వమునకు సగుణ సాకారము ఒకటిని, నిర్గుణ నిరాకారం మరొకటని రెండు రూపములు.
0: ఫర్ దిస్ ఈశ్వరత్వ దేర్ ఆర్ టూ ఫార్మ్స్, వన్ ఈస్ సగుణ అండ్ సాకార, ది అదర్ ఈజ్ నిర్గుణ నిరాకార. యాట్రిబ్యూట్ ఫుల్ అండ్ ఫార్మ్ ఫుల్ అండ్ యాట్రిబ్యూట్ లెస్ అండ్ ఫార్మ్ లెస్.
1: మనో సంకల్పములతో కూడి
0: బీయింగ్ అసోసియేటెడ్ విత్ ది మైండ్ అండ్ ది థాట్,
1: సగుణ సాకారముతో కూడి
0: బీయింగ్ ఫుల్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ ఫార్మ్.
1: మానవుని యొక్క బాధలను
0: ది వన్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ నరత్వ అండ్ ది అదర్ ఈజ్ వైదిక.
1: ఈశ్వరత్వమునకు సగుణ సాకారము ఒకటిని,

0: అట్రిబ్యూట్స్ అండ్ ఫామ్. మానవుని యొక్క బాధలను, ది పెయిన్స్ అండ్ ది సారోస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, మానవుని యొక్క కష్ట సుఖములను, ద జాయ్స్ అండ్ సారోస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గుర్తించి, రికగ్నైజింగ్ దెమ్, వాటి నివారణ నిమిత్తమై, టు ఓవర్కమ్ అండ్ సాల్వ్ ఆల్ దీస్ థింగ్స్, నిర్మించుకున్నటువంటి రూపములు ఈ సాకార రూపములు. ఫారమ్స్ విచ్ హావ్ బీన్ విజువలైజ్డ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్, దిస్ ఈజ్ సగుణ అండ్ సాకార. ఈ సగుణ సాకారములు అనేటువంటివే మూర్తులు. ది సగుణ అండ్ సాకారాస్ దే హ్యావ్ ఫార్మ్స్. ఇక్కడ మూర్తులనగా లోకరీతిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీరే త్రిమూర్తులు అని చెప్పబడుతూ వచ్చింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ వన్ యూజెస్ ద వర్డ్ మూర్తులు, ఇట్ రెఫర్స్ టు ద ట్రినిటీ, బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర. ఈ త్రిమూర్తులలో ఒక్కొక్క మూర్తిలో తిరిగి మూడు మూర్తులు ఇమిడి ఉంటున్నాయి. ఇన్ దిస్ ట్రినిటీ, ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫారమ్స్ దే ఆర్ అగైన్ త్రీ ఫారమ్స్ విచ్ ఆర్ దే. ఈ మూర్తుల యందు గుణత్రయమైనటువంటి యొక్క మూర్తిత్వం కూడాను అంతర్భూతమై ఉంటున్నది. ఇన్ దిస్ ట్రినిటీ దెర్ ఈస్ ఎన్ అండర్ కరెంట్ ఆర్ అన్ అండర్ ఫ్లో ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ గుణాస్. అది ఏ? రాజసిక, సాత్విక, తమో గుణములు. దోస్ త్రీ గుణాస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆర్ రాజసిక, తామసిక అండ్ సాత్విక, సాత్విక అండ్ తామసిక గుణాస్. వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, బ్రహ్మ అనగా రాజసికమని, విష్ణు అనగా సాత్వికమని, ఈశ్వరుడు అనగా తామసికము అని. ద సేమ్ థింగ్స్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ విష్ణు మహేశ్వర. రాజసిక ఇస్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మ, సాత్విక ఇస్ అసోసియేటెడ్ విత్ విష్ణు, అండ్ తామసిక ఇస్ అసోసియేటెడ్ విత్ ఈశ్వర. ఇవి మూర్తిత్రయములైనటువంటి యొక్క సగుణ స్వరూప సకారములు. దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ద ట్రినిటీ విచ్ హావ్ గాట్ ది ఫార్మ్, ది అట్రిబ్యూట్స్.
1: అయితే ఈ రాజసికమనేటువంటి దీని యందు అకారము బ్రహ్మత్వమునకు నిస్వరూపంగా ఉంటుండాలి.
0: ఇన్ దిస్ రాజసిక అట్రిబ్యూట్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ బ్రహ్మన్, ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సిలబుల్ ఆఫ్ ఆ.
1: అదే సాత్విక గుణమునకు స్వస్వరూపమైనటువంటిదే ఉకారం అనేటువంటి విష్ణు స్వరూపము.
0: ది ఉకార ఫార్మ్ ఈస్ ది ఫారం విచ్ ఈస్ మేనిఫెస్టెడ్ ఫారం ఆఫ్ విష్ణు.
1: అదే శివస్వరూపమునకు స్వస్వరూపమైనటువంటి యొక్క మకారము ఇందులో ఏర్పడుతూ వచ్చింది.
0: ద సేమ్ థింగ్ టేక్స్ ది ఫారం ఆఫ్ మకార వెన్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ది శివతత్వ.
1: ఇది తామసికము అన్నారు.
0: దిస్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ తామసిక.
1: ఈ మూడింటి ఆకారముల యొక్క ఆరాధనే ఈ సగుణోపాసన, లౌకికోపాసన.
0: వర్షిపింగ్ దీస్ త్రీ ఫారమ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ వర్షిపింగ్ ది ఫారం ఫుల్ సగుణాకార ఉపాసన.
1: కనుక సగుణారాధన ఎందు ప్రతి మానవుని ఎందు కూడాను ఈ అకారమనేటువంటి బ్రహ్మ, ఉకారమనేటువంటి విష్ణువు, మకారమనేటువంటి ఈశ్వరుడు సాక్షిభూతులై నిరంతరము కూడాను మంగళకరమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫారం ఆఫ్ అడరేషన్ అండ్ వర్షిప్, దిస్ అకార, ఉకార అండ్ మకార, దిస్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర, దే విల్ బి దేర్ ఇన్హెరెంట్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ దే విల్ బి గైడింగ్ అండ్ హెల్పింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫారం.
1: ఈ మూర్తి ప్రేమలైనటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాశ్వతములు కావు.
0: దీస్ త్రీ ఫారమ్స్, దిస్ ట్రినిటీ, దే ఆర్ నాట్ పర్మనెంట్.
1: కారణమనగా ఇది భౌతిక దేహమును ధరించడం చేత ఈ భౌతికము లౌకికమును మాత్రమే లక్ష్యము.
0: దే ఆర్ నాట్ పర్మనెంట్ బికాస్ దే హావ్ టేకన్ ఫార్మ్స్. ఎనీథింగ్ విచ్ హస్ గాట్ ఎ ఫిజికల్ ఫార్మ్ కెనాట్ బి పర్మనెంట్.
1: ఇవి భ్రమస్వరూపములు.
0: దీస్ ఫిజికల్ ఫార్మ్స్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ డెల్యూషన్,
1: సంకల్ప ప్రభావములు.
0: దీస్ ఆర్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ థాట్స్,
1: మనోవృత్తుల యొక్క ఆకారములు.
0: దీస్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది మెంటల్ టెండెన్సీస్.
1: అయితే ఇట్టి సగుణాకారమైనటువంటి, సగుణ స్వరూపమైనటువంటి, మనో సంకల్పములతో కూడినటువంటి ఈ ఆకారముల మూడింటి ఎందుకూడను ఏకాక్షరమైనటువంటి యొక్క నిరాకార తత్వము, అది ఏ? ఈశ్వరుని ఎందు ఉన్నటువంటి మరొక ఈశ్వరత్వం.

0: three forms, which are the result of the thought, the physical form itself. There is one syllable which is common for all these.
1: Adi achara swarupamainatundi daiva aakaram.
0: That particular thing is the achara swarupa.
1: Akara, ukara, makaramula yokka ekatvamaina onkarame ee nirguna swarupamainatundi swarupam.
0: Onkara, which is an expression of nirgunakara, it consists of a, u and ma.
1: Itti nirguna swarupamunu aaradhana cheyatame vaidika aaradhana ani cheptu vacharu.
0: Worshipping this nirgunakara, nirakara is described as vaidika ways of worshipping.
1: Ee laukika aakaramulanu enni janmamulu manam aaradhana chesinappatikini mana janmamu saarthakam kaadu. Rahitam kaadu.
0: To whatever number of births we take and go on worshipping these three forms, we are not likely to get rid of the births.
1: Janma rahitam kaavalanna nirguna nirakaramainatvanti yokka eka swaroopamainatvanti yokka omkara tattvanni manamu abhyasinchali.
0: If one wants to get rid of the births, one has to worship the nirguna nirakara form, which is omkara.
1: ఈ ఓంకార తత్వమును మనం అలవర్చుకున్నప్పుడే జన్మ రహితమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ కల్టివేట్ అండ్ వర్షిప్ దిస్ ఓంకార ప్రిన్సిపల్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్.
1: జన్మరహితమైనప్పుడే కర్మరహితం ఏర్పడుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ రిడ్ ఆఫ్ బర్త్ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ యాక్షన్.
1: కర్మరహితమైనప్పుడే భ్రమరహితమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ గెట్ రిడ్ ఆఫ్ యాక్షన్ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్.
1: భ్రమరహితమైనప్పుడే మాయారహితమవుతుంది.
0: Only when we are free from delusion, we are also free from illusion.
1: Maya rahitamainappude dukkha rahitam avutundi.
0: Only then we are free from sorrow.
1: Dukkha rahitamainappude paratattvam praaptistundi.
0: Then only will we able to reach paratattva, the transcendental principle.
1: Idi paramatma ani pilupabadutu vachindi.
0: This very thing may be described as paramatma.
1: Anaga paramatma anaga mana yokka జీవతత్వం నుండి ఉన్నటువంటి ఆత్మ పరమును చేరటం చేతనే పరమాత్మ అని చెప్పబడుతూ వచ్చింది.
0: పరమాత్మ రెఫర్స్ టు ది ఆత్మన్ విచ్ ఈస్ ఇన్ హాస్ రీచింగ్ దట్ పర్టికులర్ ట్రాన్సెండెంట్ లెవెల్. దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ పరమాత్మన్.
1: అనగా మన మనోవృత్తులు పరతత్వమును పొందినప్పుడే ఇది పరమాత్మగా రూపొందుతుంది.
0: వెన్ అవర్ టెండెన్సీస్ అండ్ అవర్ మైండ్ రీచ్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ దెన్ ఓన్లీ ఇట్ రీచెస్ పరమాత్మ.
1: కేవలం మనో సంకల్పంతో కూడినంత వరకు కూడాను ఇదియే జీవాత్మగా భావించుతుంది.
0: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ద మైండ్ అండ్ ది టెండెన్సీస్ వన్ వుడ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ జీవాత్మన్.
1: జీవాత్మ పరమాత్మ ప్రత్యేకించినటువంటివి కాదు.
0: జీవాత్మన్ అండ్ పరమాత్మన్ ఆర్ నాట్ టూ డిఫరెంట్ ఎంటిటీస్.
1: మానవుని యొక్క జీవితంలో పరమాత్మ ప్రత్యేకించినటువంటి యొక్క స్థాయిని ఉంటున్నాడు అనుకోవటమే పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ హూ థింక్స్ దాట్ దెర్ ఈస్ అ సపరేట్ ఎంటిటీ కాల్డ్ పరమాత్మన్ విచ్ ఈస్ అదర్ దాన్ ది లైఫ్ ఆఫ్ పర్సన్ ఇట్ సెల్ఫ్, లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ ఇట్ సెల్ఫ్.
1: మనస్సు యొక్క తత్వమును అధోగతి మార్గంలో ప్రవేశపెట్టి కేవలం లౌకికమైనటువంటి యొక్క చర్యలు ఎండే మన జీవితమును వ్యర్థము గావించుకోవటమే ఇది జీవాత్మ యొక్క లక్షణం.
0: The attributes and the qualities of Jivatman is to invest the entire life in the worldly things and things associated with this phenomenal world.
1: Manasana urdhagatilo manamu prayanam salipi nirguna nirakaramainatvanti tattvamulo nityananda sthayini munna cheninappude ide paramatma ga roopondutundi.
0: Mind, when it is introduced into the area where it travels upwards towards God, towards Paramatman and reaches nirguna nirakara parabrahman,
1: anaga bahir drishti bhramarato koodinatvantidi.
0: Externalized vision is full of illusion.
1: Antar drishti bhramarahitamainatvantidi.
0: If you introvert your mind, then it will be free from delusion.
1: Ee bhramarahitame paramatma tattvamu bhramato koodinatvantide jeevatattvamu.
0: When it is associated with illusion, it is jivatatmam. When it is free from delusion and illusion, then it is the principle of paramatman.
1: Kanuka ee naati yokka mana yokka charyalanni kudanu బ్రహ్మతో కూడి బ్రహ్మతో చేరి బ్రహ్మతోనే జీవిస్తున్నాము.
0: ఆల్ అవర్ యాక్టివిటీస్ ఆర్ ఫుల్ ఆఫ్ ద ఇల్యూజన్ అండ్ అసోసియేటెడ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ థాట్స్ విత్ ఇల్యూజన్.
1: ఈ భ్రమణ చేతనే అహం తత్వమైనటువంటి దానిని మనము అపార్థానిగా మనము అనుభవిస్తున్నాము.
0: యాజ్ వీఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అహం తత్వ.
1: ఈ అహం అహం అహం అహం అనగా ఏమిటి? నేను నేను.
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై అహం? ఇట్ రెఫర్స్ టు ఐ.
1: ఈ నేను ప్రతి ఒక్క విషయం నందు కూడాను, నేను చేసిన పని, నేను సంపాదించిన ఆస్తి, నేను అభివృద్ధి పరిచినటువంటిది, నేను చూచినటువంటిది, నేను విన్నటువంటిది అని అనేక నిత్య జీవితములో ఇలాంటి నేను అనేటువంటి పదములు కొన్ని వేల పదములుగా మనము ఉపయోగిస్తూ ఉంటుంటాం.
0: ఇన్ డైలీ లైఫ్ విల్ బి యూజింగ్ దిస్ వర్డ్ ఐ 1,000 times అండ్ మోర్ బై టెలింగ్ దిస్ ఇస్ వాట్ ఐ హావ్ ఎర్న్డ్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ హర్డ్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్, దిస్ ఐ విల్ బి రిపీటెడ్ మోర్ దాన్ 1,000 times.
1: ఈ నేను అనేటువంటి పదమును అర్థం చేసుకోవటమే పరతత్వం.
0: అండర్స్టాండింగ్ కరెక్ట్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ, దట్ ఈస్ పరతత్వ.
1: మనము నేను అనేటువంటి పదమునకు అర్థము తెలియక నేను అనగా ఈ దేహము అనేటువంటి దానిని సంబంధంగా ఉంచుకోవటం చేతనే మనము జీవతత్వములో ఈ యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం.
0: యాజ్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ దిస్ ఐ విత్ ద బాడీ, వీఆర్ ఎసెన్షియలీ వేస్టింగ్ అవర్ లైఫ్.
1: జీవితం అంటే కేవలము ఒక మధురమైనటువంటిది, ఒక విలువైనటువంటిది, ఒక పవిత్రమైనటువంటిది, జీవించతగినటువంటిది.
0: లైఫ్ ట్రూలీ స్పీకింగ్ ఈజ్ సేక్రెడ్, స్వీట్, అసోసియేటెడ్ విత్ పర్మనెన్స్ అండ్ ఇట్ ఇస్ వర్త్ లివింగ్.
1: మనకి ఏదైనా దేహం పైన ఒక కురుపు లేచినప్పుడు, దానిని మానుకోవాలన్నప్పుడు కొంత ఆయింట్మెంట్ రాసి దానికి ఒక బ్యాండేజ్ కట్టి కురుపు మానేంత వరకు మనము దీనిని కాపాడుతూ వస్తుంటాం.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ బాయిల్ ఆన్ ది బాడీ, వి పుట్ సమ్ ఆయింట్మెంట్ ఆన్ ఇట్ అండ్ టై విత్ బ్యాండేజ్ అంటిల్ ది హోల్ థింగ్ ఈస్ క్యూర్.
1: ఈ బ్యాండేజ్ లేకుండా మలాము పుయ్యకుండా పిచ్చలు విడిగా విడిచిపెట్టినప్పుడు ఇది కొన్ని విధములు సెప్టిక్ అయిపోయి ఆ కురుపు మరింత అభివృద్ధికి రావడానికి, పెరిగిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది.
0: ఇఫ్ యు డోంట్ అప్లై ఆయింట్మెంట్ అండ్ టై బ్యాండేజ్ రౌండ్ దిస్ బాయిల్, ఇట్ ఈస్ లైక్లీ ఇట్ మే బికమ్ సెప్టిక్ అండ్ కాజ్ గ్రేట్ హార్మ్ లేటర్ ఆన్.
1: మధ్య మధ్య పరిశుద్ధమైనటువంటి యొక్క జలముతో దీనిని చక్కగా కడిగి తదుపరి తిరిగి నూతన మలాం వేసి దానికి నూతన కట్టులు కట్టుతూ రావాలి.
0: Now and then you'll have to clean it with pure water, apply ointment again, put a new bandage.
1: Ade vidhamgane mana jeevithamulo aham aham aham ee aham aneetundi pedda kurupu lechindi.
0: In the same way in our life there is this particular boil which has come up on our body in the form of I.
1: Aham aneetundi yokka kurupu nu మనము మానుకోవాలనుకున్నప్పుడు దీనికి ప్రేమ జలముతో దిన్నము కడగాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ రెమెడీ అండ్ క్యూర్ దిస్ పర్టికులర్ బాయిల్ ఆఫ్ ఐ, యూ హ్యావ్ టు వాష్ ఇట్ ఎవ్రీ డే విత్ ద వాటర్స్ ఆఫ్ లవ్.
1: విశ్వాసము అనేటువంటి మలాము దానికి పుయ్యాలి.
0: యూ హ్యావ్ టు అప్లై ది ఆయింట్మెంట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ దట్.
1: వినయము అనేటువంటి కట్టును కట్టాలి.
0: యూ హ్యావ్ టు టై ది బ్యాండేజ్ ఆఫ్ హ్యూమిలిటీ రౌండ్ దిస్ బాయిల్.
1: వినయం అనేటువంటి కట్టు, విశ్వాసం అనేటువంటి మలాము, ప్రేమ అనేటువంటి జలము అహమును నిర్మూలన చేస్తుంది.
0: ది బ్యాండేజ్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ది ఆయింట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ది వాటర్స్ ఆఫ్ లవ్ విల్ బి ఏబుల్ టు క్యూర్ దిస్ డిసీజ్ ఆర్ దిస్ బాయిల్ ఆఫ్.
1: ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ అహం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్
1: ఇగో. ఎక్కడ విశ్వాసం ఉన్నదో అక్కడ అహం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్.
1: ఎక్కడ వినయం ఉండునో అక్కడ అహం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ హ్యూమిలిటీ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఈగో.
1: అహం ఉండినటువంటి వానికి విశ్వాసం ఉండదు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ ఈగోయిస్టిక్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్.
1: అహం ఉన్నటువంటి వానికి వినయం అతి దూరము.
0: సచ్ ఎ పర్సన్ వుడ్ నాట్ హ్యావ్ హ్యూమిలిటీ.
1: ఇంకా అహం ఉన్నటువంటి వానికి ప్రేమ ఏ యొక్క ప్రదేశంలో ఉంటుందో తెలియదు.
0: A person who is having that ego, it is difficult to say whether he has any trace of love or any.
1: ప్రేమ విశ్వాస వినయముల చేతనే మన అహమును నిర్మూలన చేసుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు రూట్ అవుట్ యువర్ ఈగో, ది ఎసెన్షియల్ రిక్విజిట్స్ ఆర్ లవ్, ఫెయిత్ అండ్ హ్యూమిలిటీ.
1: ఇలాంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమును నిరూపించి పవిత్రమైనటువంటి మహర్షులు భారతదేశమునందు అనాది కాలము నుండి పర్వదినములుగా ఏర్పరచి బోధించి దీని యొక్క అంతరాత్మలను ప్రజలకు చాటుతూ వచ్చారు.
0: సేక్రెడ్ మహర్షిస్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ వాంటెడ్ టు జస్ట్ ప్రూవ్ సచ్ థింగ్స్ ఫార్ ది పీపుల్ అండ్ హ్యావ్ బీన్ గివింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేరియస్ ఫెస్టివల్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఫామ్.
1: శివం అనగా మంగళం అని అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ శివం ఈస్ ఆస్పిషియస్నెస్.
1: జీవితము మంగళకరమైనటువంటిది.
0: లైఫ్ ఈజ్ ఆస్పిషియస్.
1: మంగళకరమైనటువంటి యొక్క శివం లేనటువంటి యొక్క స్థానము జగత్తులో కానరాదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ ఆస్పిషియస్ ఇన్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక సర్వము మంగళమే.
0: ఎవ్రీథింగ్ దేర్ ఫోర్ ఈజ్ ఆస్పిషియస్.
1: మన యొక్క మనోతత్వము అధోగతిలో ప్రవేశించడం చేత కొన్ని అమంగళాలని కొన్ని మంగళాలని మనం వేదముగా దీనిని పాటిస్తూ వస్తున్నాం.
0: As our mind and thoughts have been going in the downward process, we have been distinguishing things as auspicious and inauspicious.
1: Mangalamunaku amangalamunaku moola kaaranam emiti ani manam unta vicharinchali.
0: We have to look into and inquire what is the basic cause for this difference between
1: mangalamu lenide amangalam.
0: The one which is not auspicious is inauspicious.
1: Amangalamu lenide mangalam.
0: The one which is not inauspicious is auspicious.
1: Mana dehamu lopala ee chaitanyam aneetundi satta maatramaina chaitanyam aneetundi nakasika paryantramu sancharinchinanta varaku kudanu ee dehamu mangalam.
0: This principle of energy and chaitanya which is associated with sat, which it is there in our body right from top to toe.
1: Ee mangalam aneetundi yokka chaitanyam undinanta varakunu ide shivam.
0: So long as this auspicious principle of Chaitanya is existing in the body, it is Mangalam and it is auspicious.
1: Aise, ee Chaitanyam drushyarahitamai sarvatra vyapinchi undinappatikini okkokka turi dehamunu vadilinattuga kanipistundi.
0: Although this particular Chaitanya is spread and pervasive, all pervasive and everywhere it is there, sometimes it looks as though that some people are dying.
1: అప్పుడే ఇది అమంగళంగా మారుతుంది.
0: అట్ దట్ టైమ్ వి కాల్ దట్ మోమెంట్ యాజ్ ఇన్ఆస్పిషియస్.
1: అమంగళమునందు కూడాను మంగళం ఉన్నది.
0: ఈవెన్ ఇన్ ఇన్ఆస్పిషియస్ ఎంటిటీ అండ్ మోమెంట్ దేర్ ఇస్ ఆస్పిషియస్నెస్.
1: అయితే అంతర్దృష్టితో మనం విచారణ సల్పకోకుండా పోవటం చేతనే ఈ అమంగళమైనటువంటి యొక్క భావించేటువంటి ఈ దేహమే శవంగా మారిపోతుంది.
0: యాజ్ వీ డు నాట్ లుక్ ఇన్ టు టేకింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దస్ థింగ్స్ అండ్ విత్ అన్ ఇన్వర్డ్ లుక్, ది సేమ్ బాడీ విచ్ ఇస్ ఆస్పిషియస్ would look as inauspicious in that particular moment.
1: Kanuka shavamunaku shivamunaku vyathyasam ledu.
0: There is no difference between a corpse and a living body.
1: Anaga maniyandu vishwasam aneetundi yokka swasamu ide shivam aneetundi undinanta varaku manavu mangalam. Ee vishwasam aneetundi swasamu lekunda poyinappude ide amangalam aneetundi shavanga maaripothundi.
0: So long as you have got the life breath of faith, so long as you have faith, it is auspicious, there is life in it. Once you lose the faith, the same thing becomes a corpse and it becomes dead. It is inauspicious.
1: Kanuka trimurtattvam aneetundi oka murti trayamulanta kudano ivi oka vidhanga lotuga vicharana chesthe amangala swaroopamule.
0: Truly speaking, if you were to think deeply into this principle of trinity, there is inauspiciousness in them.
1: Ivi dvaitamule kaani advaitamulu kaavu.
0: There is a dualistic principle in them and it is not non-dualistic.
1: Deha mano sankalpamato koodina anni kudanu dvaitamule.
0: Whatever has got a body, a mind and also a thought, they are all having this dualistic effect.
1: Itri nirguna nirakaramaitunti yokka మనో సంకల్పాల రహితమైనటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి శివత్వం.
0: ట్రూ శివత్వం ఈజ్ వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఫామ్, విచ్ డస్ నాట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ బాడీ, మైండ్ అండ్ థాట్.
1: ఈ మనస్సు యొక్క ప్రభావం చేతనే మానవుడు మాధవత్వమునకు, మానవత్వమునకు, దానవత్వమునకు, పశుత్వమునకు కొన్ని కారణాలు ఏర్పడుతూ వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మైండ్ ఎ మ్యాన్ కెన్ రీచ్ ది హైయెస్ట్ డివినిటీ, ద హ్యూమానిటీ, అండ్ ఆల్సో లోవర్ డౌన్ టు ది యానిమల్ నేచర్ అండ్ ది డెమోనిక్ నేచర్.
1: మనసును అధోగతి మార్గమైనటువంటి యొక్క దృశ్య కల్పితమైనటువంటి యొక్క వస్తువాహనాదులపైన మనము భ్రమింపచేసినప్పుడు ఇది ఒక పశుత్వంగాను ఒక దానవత్వంగాను మారిపోతుంది.
0: వన్స్ యూ టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ వరల్డ్లీ థింగ్స్ ఇట్ టెండ్స్ టు బికమ్ యానిమల్ ఇన్ నేచర్ అండ్ డెమోనిక్ ఆల్సో ఇన్ నేచర్.
1: ఇదే మనసును ఊర్ధ్వగతిలో మనము లక్ష్యం చేసుకున్నప్పుడు నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క ఆత్మతత్వమును పవిత్రమైనటువంటి మనో సంకల్పరహితమైనటువంటి యొక్క భావములను మనం పెంచుకున్నప్పుడు ఇది మోక్ష స్థితికి కూడాను అర్హత అవుతుంది.
0: ఇఫ్ యు టర్న్ యువర్ మైండ్ అప్వర్డ్స్ టువర్డ్స్ గాడ్ అండ్ అసోసియేట్ విత్ థాట్స్ విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ థాట్ అండ్ ద మైండ్ ప్రాసెస్ అండ్ ఇట్ బికమ్స్ నిర్గుణ నిరాకార దెన్ ఇట్ టెండ్స్ టు బికమ్ లిబరేటెడ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఒకే మనసు బంధమునకు మోక్షమునకు కారణంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది సేమ్ మైండ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మనసు చెడ్డదని కూడా నువ్వు చెప్పుటకు వీలు లేదు.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే దట్ మైండ్ ఈస్ బ్యాడ్ ఐదర్.
1: ఎందుకనగా మనసు మోక్షమునకున్నను కారణమైనటువంటిది కనుక ఇది చెడ్డది ఎట్లవుతుంది?
0: మైండ్ విచ్ కెన్ బి రెస్పాన్సిబుల్ ఫార్ లిబరేషన్, హౌ కెన్ యూ డిస్క్రైబ్ దట్ యాజ్ బ్యాడ్?
1: మనసు మంచిది,
0: మైండ్ ఈస్ గుడ్.
1: ఈయన మార్గములు విధి విధంగా ఉంటున్నాయి.
0: ది వేస్ మే బి డిఫరెంట్.
1: మార్గములు ప్రకృతి వైపును ప్రసరించినప్పుడు ఇది బంధ కారణమవుతుంది.
0: ఇది మైండ్ టేక్స్ ద పాత్ టువర్డ్స్ నేచర్, ఇట్ లీడ్స్ టు బాండేజ్.
1: ఇది ఊర్ధ్వగతి అయినటువంటి దైవం వైపును ప్రసరించినప్పుడు ఇది మోక్షములకు కారణమవుతుంది.
0: ఇఫ్ ఇట్ టేక్స్ ఎ టర్న్ అప్వర్డ్స్ టువర్డ్స్ గాడ్, ఇట్ లీడ్స్ యూ టు లిబరేషన్.
1: కనుక బంధమోక్షమునకు మనసు యొక్క ప్రయాణమే ప్రధానమైనటువంటి యొక్క కారణం.
0: Therefore, for bondage or for liberation, the path which mind takes, that is very important.
1: కనుక ఈ మనస్సును ఊర్ధ్వగతి అయినటువంటి దైవత్వమునందు మనం కొంతవరకును విశ్వాసం అభివృద్ధి పరచుకొని సర్వత్రా ఉండేటువంటి సత్తా చైతన్యం అనేటువంటిది ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Therefore, we have to turn our minds towards God and towards Satta Chaitanya and recognize that this particular principle of Satta Chaitanya is everywhere in the world.
1: ఈ విధమైనటువంటి మార్గమునకు మూల కారణము ఈ మనస్సుకు స్వేచ్ఛను అందించటమే.
0: The most important reason is to give freedom to this mind.
1: ఒక పశువును ఒక గూటమునకు కట్టి పెట్టాం.
0: An animal is tied down to a peg.
1: ఈ గూటముతో సంబంధం ఉండినంత వరకు ఈ పశువు మరొక ప్రదేశమునందు సంచరించదు.
0: So long as it is tied down like that, it would not be able to go to any other place.
1: మరొక పంటను పాడు చేయదు.
0: It will not be spoiling any other field.
1: మరొక వ్యక్తులకి దీనిపైన ఏ విధమైనటువంటి యొక్క క్రోధమును రానివ్వదు.
0: This animal would not be able to show any anger against any other person.
1: ఇతరులు దీని ఏ విధమైనటువంటి హింసలు చేయరు.
0: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హార్మ్ ఆర్ డూ వయలెన్స్ టు ఎనీ అదర్ పర్సన్.
1: ఈ గూటము నుంచి తప్పించుకుని పోయినటువంటి మనసు దారి తప్పి పరుల పంటలలో పడి ఆ పంటలను నాశనం చేసి ఆ పంట వాడికి కోపం తెప్పించి ఈ పశువును హింసించడానికి ప్రయత్నిస్తాడు.
0: ఇఫ్ దిస్ యానిమల్ ఈస్ ఫ్రీడ్ ఫ్రమ్ దట్ పెగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్టైడ్ దెన్ ఇట్ గోస్ టు వేరియస్ ఫీల్డ్స్ డెస్ట్రాయ్స్ దెమ్ బికమ్స్ responsible for ruining others and harming other people.
1: ఈ పశువు పరులతో దెబ్బలు తినడానికి కారణం ఏమిటి?
0: What is the reason for this particular animal being beaten by others?
1: తన నియమితమైనటువంటి ఒక గూటమునకు విరుద్ధమైపోవటమే.
0: The reason is because it was being untied from the peg to which it was tied earlier.
1: అనగా మానవునికి ఒక నియమము అనేటువంటి ఒక గూటమునకు కట్టుబడి ఉండాలి.
0: Man must therefore be bound down by certain regulations and limits.
1: ఈ నియమము అనేటువంటి గూటములో ఉండినంత వరకు కూడాను మంచి పేరు, మంచి సుఖము, మంచి భావము, మంచి స్థితి ఉంటుంది.
0: So long as he lives within certain limits and rules and regulations and discipline, he would be able to have a good name, a good time, a happy time and a useful time.
1: ఈ నియమము నుంచి తప్పించుకొని పోయినా దారి తప్పిపోతుంది.
0: వన్స్ హీ లీవ్ దిస్ డిసిప్లిన్ అండ్ గోస్ అగైన్స్ ది డిసిప్లిన్ హీ విల్ బి హార్మింగ్ హిమ్సెల్ఫ్.
1: తదుపరి దారి తప్పిన తర్వాత అనేక కష్టములకు, అనేక దుఃఖములకు, అనేక విచారములకు గురి కావాల్సి వస్తుంది.
0: వన్స్ హీ గోస్ అస్ట్రే హీ విల్ బి పుట్ టు ఎ లాట్ ఆఫ్ సారో, సాడ్నెస్, డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: కనుకనే నశ్రేయో నియమం వినా, ఈ మనస్సునకు నియమం అనేటువంటిది ఒక శ్రేయస్సు అన్నారు.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ దట్ ఫర్ దిస్ మైండ్ డిసిప్లిన్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ డూ ఎ లాట్ ఆఫ్ గుడ్ టు ఇట్.
1: మనస్సు చెప్పిన పని చేయదు, తనకిష్టమైన పని చేస్తుంది.
0: మైండ్ డజంట్ డూ ద వర్క్ విచ్ ఇస్ అలాటెడ్ టు ఇట్ అండ్ విచ్ యు కమాండ్ ఇట్ వాస్ టు డూ వాట్ ఎవర్.
1: తనకి ఇష్టం వచ్చినటువంటి పని చేసినప్పుడే బంధనకు కారణమైపోతుంది.
0: వెన్ మైండ్ స్టార్ట్స్ డూయింగ్ ద వర్క్ విచ్ ఇట్ లైక్స్ ఇట్ గెట్స్ ఇన్ టు బాండేజ్.
1: బుద్ధి చెప్పినట్టు వినాలి మనస్సు.
0: మైండ్ హ్యాస్ టు ఆల్వేస్ ఒబే ద డిక్టేట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటలెక్ట్.
1: బుద్ధికి నిత్య అనిత్య విషయ పరిశీలనా శక్తి ఉంటుంది.
0: Intellect has the power of discrimination between the good and the bad.
1: And parivichana shakti kaligina yokka buddhini manasu anusarinchinappude idi buddhivantigane untuntadi.
0: When this mind follows the dictates of the intellect which can discriminate between good and bad, it is safe.
1: Idi okka chinna udaharanam.
0: One small example for this.
1: Nenu ippudu oka manishini ani anukunnavu.
0: Now you just think that you are a human being.
1: ఈ మనిషికి అనేక సుఖములు కావాలి.
0: దిస్ మ్యాన్ వాంట్స్ ఎ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్.
1: చక్కగా చదువుకోవాలి.
0: హీ వాంట్స్ టు స్టడీ వెల్.
1: గొప్ప ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడు కావాలి.
0: హీ వాంట్స్ టు పాస్ ఇన్ ఫస్ట్ క్లాస్.
1: తదుపరి పెద్ద డిగ్రీ పొందాలి.
0: హీ వాంట్స్ టు గెట్ ఎ బిగ్ డిగ్రీ.
1: ఆ తర్వాత మంచి వారిని పెళ్లి చేసుకోవాలి.
0: ఆఫ్టర్ దాట్ హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్ విత్.
1: ఈ పెళ్లి జరిగిన తర్వాత సంసారంతో సుఖంగా ఉండుండాలి.
0: ఆఫ్టర్ పాసింగ్ దిస్ డిగ్రీ హీ వాంట్స్ టు లివ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ.
1: ఎంతమంది అనుకుంటానో అంతమంది బిడ్డలు కావాలి.
0: హీ వాంట్స్ టు గెట్ యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్.
1: ఆ బిడ్డలు కూడా మంచి బుద్ధివంతులై అభివృద్ధివంతి మంచి సత్కీర్తి తేవాలి.
0: అండ్ ఆల్ దోస్ చిల్డ్రన్ ఆల్సో షుడ్ బికమ్ ఇంటెలిజెంట్ అండ్ పాస్ వెల్.
1: ఈ కోరికలకు మితము లేదు.
0: For this kind of desire, there is no limit.
1: కోరికలు పోతూనే ఉంటుంటాయి.
0: They will be multiplying like that.
1: కారణం ఏమిటి? నేను మనిషి అనుకున్నంత వరకు ఈ కోరికలు పోతుంటాయి.
0: The reason for this kind of multiplication of wants is that he is thinking that he is a man. So long as he thinks like that.
1: నేను మనిషిని అనుకున్నంత మాత్రమున ఇది సరియైనటువంటి అర్థము కాదు.
0: If you think that you are a man, that is not sufficiently reasonable or good.
1: నా జాతి ఏమిటి అని రెండో ప్రశ్న వేసుకోవాలి.
0: You have to put next question to yourself.
1: Vadi manava jati.
0: To what caste do you belong? It is caste of humanity.
1: Nadi manava jati.
0: I belong to the caste of humanity.
1: Manava jati ante nenu etla pravartinchali?
0: How should I conduct myself to deserve this particular name?
1: Rendavadi ee kayamu puttinatundi desamu ye desamu?
0: The second question is, this body has taken birth in a country. To which country?
1: Pavitramaina పుణ్యమైన కర్మభూమి భారతదేశము.
0: మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ యోగ అండ్ త్యాగ.
1: అలాంటి దేశములో పుట్టినటువంటి దేహం ఇది.
0: దిస్ బాడీ హెస్ టేకన్ బర్త్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ.
1: తదుపరి నా తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎలాంటి కుటుంబము.
0: నెక్స్ట్ క్వశ్చన్ దట్ హీ హాస్ టు ఆన్సర్ ఈస్ టు విచ్ పర్టికులర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ డూ ఐ బిలాంగ్.
1: అలాంటి గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు నేను ఏ రీతిగా ప్రవర్తించాలి.
0: యాజ్ ఐ హావ్ టేకన్ బర్త్ ఇన్ ఎ ఫ్యామిలీ విచ్ హస్ గాట్ సచ్ గుడ్ నేమ్, హౌ షుడ్ ఐ కండక్ట్ మై సెల్ఫ్.
1: తదుపరి నేను విద్యావంతుడునా లేక విద్యాహీనుడునా అని ప్రశ్నించుకోవాలి.
0: నెక్స్ట్ క్వశ్చన్ దట్ యూ హావ్ టు పుట్ టు యువర్ సెల్ఫ్ ఈస్ am I an educated person or am I uneducated?
1: నిజముగా నేను విద్యావంతుడనైతే నా ప్రవర్తనలో విద్యకు తగినట్టుగా ఉందా, విరుద్ధంగా ఉందా?
0: Truly, if I am an educated person, is my behavior in tune with the educated ones or is it otherwise?
1: ఇంకా ఆరో ప్రశ్న, నేను ఏ స్థానంలో ఉంటున్నాను?
0: The sixth question is, in which stage am I placed?
1: పవిత్రమైన ప్రశాంత నిలయంలో ఉంటున్నాను.
0: I am living in the most sacred prashant nilayam.
1: Swami sannidhilo untunnanu.
0: I am in the immediate sannidhi of
1: ee prashant the pavitramainatundi yokka prashant nilayamlo swami sannidhilo undinappudu na nenu pravartinchavalsinatundivi ilantivena ani motta motta prashninchukovali.
0: When I am living in prashant nilayam in the immediate presence of swami, should I conduct myself like this? This is another question.
1: Ee prashna వేసుకున్నప్పుడే తాను మనిషిగా ప్రవర్తిస్తాడు.
0: ఓన్లీ వెన్ వన్ పుట్స్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు వన్ సెల్ఫ్ వన్ వుడ్ బి ఏబుల్ టు కండక్ట్ హింసెల్ఫ్
1: లైక్ ఏ మనిషిని అని అనుకుంటే వాడు మృగంగానో లేక పశువుగానో లేక రాక్షసుడిగానో ప్రవర్తిస్తాడు.
0: ఈ వన్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ ఈస్ లైక్లీ టు బిహేవ్ లైక్ ఎన్ యానిమల్ ఆర్ ఈవెన్ లైక్ ఎ డెమన్.
1: నా జాతి మానవ జాతి,
0: మై క్యాస్ట్ ఈస్ క్యాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: నా జన్మభూమి భారత భూమి.
0: ఐ ఆమ్ బోర్న్ ఇన్ సేక్రెడ్ భారత్.
1: నేను హిందువును.
0: ఐ ఆమ్ హిందూ.
1: నేను పవిత్రమైనటువంటి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాణి.
0: ఐ ఆమ్ బోర్న్ ఇన్ ఎ ఫ్యామిలీ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ
1: వెరీ విద్యావంతుడను.
0: ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: అజ్ఞానిని కాదు.
0: ఐఎమ్ నాట్ ఎన్ ఇగ్నోరెంట్.
1: పవిత్రమైన ప్రశాంతిలో నివాసం చేసేవాడిని.
0: ఇన్ ది సేక్రెడ్ ప్రశాంతిలో ఐఎమ్ లివింగ్.
1: దివ్యమైన స్వామి సన్నిధిలో నివసించేవాడిని.
0: ఇన్ ద డివైన్ ప్రెసెన్స్ ఆఫ్ స్వామి ఐఎమ్ లివింగ్.
1: ఇలాంటి టైటిల్స్ కలిగినటువంటి నేను ఏ రీతిగా ప్రవర్తించాలి?
0: ద వన్ హూ హ్యాస్ సాటిస్ఫైడ్ ఆల్ దీస్ థింగ్స్, హౌ షుడ్ ఐ కండక్ట్ మై సెల్ఫ్?
1: ఇవన్నీ మనం క్రోడీకరించుకున్నప్పుడు మన మార్గము పెడ మార్గము పట్టదు.
0: వెన్ వీ అక్యుములేట్ ఆల్ ది ఆన్సర్స్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ సాటిస్ఫైడ్ అవర్ సెల్ఫ్, విల్ నాట్ గో అస్ట్రే.
1: కనుకనే మనం యోచించవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి లోకములో. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను.
0: ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: దీనికి ఆరు ప్రశ్నలు వేసుకోవాలి.
0: వేర్ ఆర్ సిక్స్ క్వశ్చన్స్ విచ్ అలాట్ టు పుట్
1: ఎందుకు, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఏ విధంగా, ఏ కాలంలో,
0: వై, వాట్, హౌ, వేర్ అండ్ విత్ హూమ్.
1: ఇవన్నీ వేసుకున్నప్పుడే మన జీవితం మనకు అర్థమవుతుంది.
0: వెన్ వీ పుట్ ఆల్ దీస్ క్వశ్చన్స్ టు అవర్ సెల్ఫ్, విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లైఫ్ ప్రాపర్లీ.
1: ఎందుకు నేను ఈ జగత్తులో ఉండాలి?
0: వై షుడ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్?
1: ఇది ఏదో భగవత్ సంకల్పంతో నాతో ఏదో ఒక ఆదర్శ కార్యమును చేయించే నిమిత్తమై పుట్టించినాడు కాని భగవంతుడు కారణం లేని కార్యాన్ని కలిగించడు అనేటువంటి సంకల్పాన్ని మనం బలపరుచుకోవాలి.
0: బై ఎ సేక్రెడ్ విల్ ఆఫ్ గాడ్ ఐ హవ్ టేకెన్ బర్త్. దేర్ ఇస్ సమ్ పర్పస్ ఫర్ విచ్ ఐ హావ్ జస్ట్ బోర్న్. వన్ హ్యాస్ టు థింక్ దిస్ వే.
1: నేను ఇప్పుడు ఈ భావాన్ని పొందుతున్నాను అనుకున్నప్పుడు ఎందుకు ఈ భావం వచ్చింది?
0: When a person gets a very particular feeling, he should ask him, why am I getting this particular feeling?
1: ee din tarvata nenu evaru,
0: who am I has to be the next question.
1: Nenu manishini, nenu mrugani kaadu.
0: I am a man, I am not an animal.
1: Nenu manishini ayinattu vaani ee panni nenu cheyavachuna?
0: If I am a man, can I do this particular work?
1: Nenu vijnanini,
0: I am a wise person.
1: అలాంటి విజ్ఞాని అయినటువంటి నేను ఈ అజ్ఞాన మార్గంలో సర్వులు ఎందు దైవత్వం ఉన్నదైనటువంటి సత్యాన్ని గుర్తించి పరులను దూషించవచ్చునా, పరులను హింసించవచ్చునా, పరులను బాధ పెట్టవచ్చునా అనేటువంటి విచారణ మనలో చెయ్యాలి.
0: వైజ్ యాజ్ ఐ ఆమ్, కెన్ ఐ గో ఆన్ హర్టింగ్ ది పీపుల్ ఆఫ్టర్ రియలైజింగ్ ఫుల్లీ వెల్ దాట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే వేదాంతము మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మని సర్వభూతములు ఎందుకు ప్రతిబింబిస్తూ ఉన్నాదని చెప్పాను.
0: దట్ ఈస్ వై వేదాంత హ్యాస్ డిస్క్రైబ్డ్ దట్ మై ఆత్మన్ ఇట్సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ అండ్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్.
1: కనుక సర్వత్రా సత్తా మాత్రమైన చైతన్యం అనేటువంటి తప్ప అన్యము లేదు అనేటువంటి సత్యాన్ని మనము గాఢముగా విశ్వసించినప్పుడే మన జీవితము ధన్యమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ఫర్మ్లీ రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ ది సత్తామాత చైతన్య ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డూ ప్రాపర్ వర్క్ ప్రాపర్లీ అండ్ ఫైండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: ఈనాడు శివరాత్రి అనుట కూడాను కొన్ని అర్థములుంటున్నవి.
0: టుడే ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ శివరాత్రి. దేర్ ఆర్ సర్టన్ రీజన్స్ అండ్ మీనింగ్ ఫర్ ఇట్.
1: ఏ రాత్రి ఇది? శివరాత్రి.
0: వాట్ టైప్ ఆఫ్ నైట్ ఈజ్ టునైట్?
1: ఇట్ రాత్రి అంటే ఏమిటి అనే అర్థము చీకటి.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ నైట్? ఇట్ ఈస్ అనదర్ వర్డ్ ఫార్ డార్క్నెస్.
1: ఈ చీకటిలో ఉండినటువంటి మంగళము అని మనం అర్థం చేసుకోవాలి.
0: ఆస్పిషియస్నెస్ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ దిస్ డార్క్నెస్
1: అనగా అజ్ఞానములో ఉండినటువంటి జ్ఞానము.
0: ఇన్ అదర్ వర్డ్ ది మీనింగ్ ఈస్ విజ్డమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిస్టరీ.
1: కాకుండా ఈనాడు చాలా కారు చీకటి, రేపటి దినము అమావాస్యగా వస్తుంది చతుర్దశి. ఈనాడు
0: టుడే బీయింగ్ ద 14th డే ఇన్ దిస్ ఫార్ట్నైట్ ఇట్ ఈస్ డెన్స్లీ డార్క్.
1: కనుక గాఢమైనటువంటి అజ్ఞానం నందు కూడాను మంగళమైనటువంటి జ్ఞానాన్ని మనము మేల్కొల్పోలేదు.
0: ఈవెన్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ డెన్స్ ఇగ్నోరెన్స్ విల్ హావ్ టు అవేకన్ ద మోస్ట్ ఆస్పిషియస్ విజ్డమ్.
1: ఈ అజ్ఞానము జ్ఞానము రెండు ఒక్కటే. ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ఆర్ బేసికలీ వన్ అండ్ ద సేమ్. ఇది ప్రత్యేకమైన ఇవి కాదు. దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్. జ్ఞానము ద్వైతమే, అజ్ఞానము ద్వైతమే. ది విజ్డమ్ ఈజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ద్వైత. అండ్ ఈ జ్ఞానాజ్ఞానములకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఇదే పరతత్వము అన్నారు. రీచింగ్ ఎ స్టేజ్ ట్రాన్సెండింగ్ బోత్ విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్ అండ్ దట్ ఈస్ పరతత్వ. పరమనగా ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పరాకపోకలు లేనటువంటి యొక్క స్థానము. ఎ స్టేజ్ వేర్ కమింగ్ అండ్ గోయింగ్ ఆర్ నాట్ అసోసియేటెడ్, దట్ ఈస్ పరతత్వము. దిస్ ఈస్ ప్రిన్సిపల్. పరమనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కాదు, రాక పోక అనగా జనన మరణములు లేనటువంటి యొక్క స్థానము. ఎ స్టేజ్ వేర్ ద బర్త్ అండ్ డెత్ డు నాట్ అకర్, దట్ పర్టికులర్ స్టేట్ ఈస్ కాల్డ్ పరతత్వ. ఎప్పుడు జననముందో మరణము తప్పింది కాదు కాయమునకు. So long as there is birth for the body, death is bound to occur. Vachedi poyedi kayam. Whatever comes has to go. This is definite. Neevu sthiram. But you are permanent. Anduvalli jatasyo maranam dhruvam. Idi satyamainatundi. Janminchinatundi vaniki maraninchatamu satyamu ani ninnayam chesindi. That is why it is said firmly that anything and every person that is born will die and shall die. Edi janminchinadi. What has taken birth? Atmana. Has Atma taken birth? Kaadu kaadu. Dehame. It is only body which has taken birth. Idi kevalamu oka jadamu ani manam bhavistunnamu. We consider this body as inert. Kaani idi jadam kudanu kaadu. This body is truly speaking not even inert. Hindulo kudanu satta matra ayina chaitanyam untundadi. Even in this body there is that satta matra chaitanya. ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి ఈ దేహమునందు సత్తామాత్రమైన చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి. దిస్ బాడీ విచ్ ఈస్ కల్టివేటెడ్ విచ్ ఈస్ గ్రోన్ ఇన్ విత్ లాట్ ఆఫ్ ఫాండ్నెస్ అండ్ లవ్ ఈస్ ఫుల్ ఆఫ్ సత్తామాత్రమైన
2: ఈ దేహమునకు సంబంధించినటువంటిదంతా కూడాను జగత్తు అని పేరు పెడుతూ వచ్చారు.
1: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ ఫెనామినల్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ జగత్.
2: జగత్తు ఇది మూడు అక్షరముల యొక్క పదము.
1: దేర్ ఆర్ త్రీ సిలబల్స్ ఇన్ దిస్ వర్డ్ జగత్.
2: జా పుట్టటము.
1: జా మీన్స్ టేకింగ్ బర్త్.
2: గత్తు గతించటము.
1: గత్తు మీన్స్ డైయింగ్
2: అనగా పుట్టటము చావటము, పుట్టటము చావటము, రావటం పోవటంతో కలిగినటువంటిది ఈ జగత్.
1: దేర్ ఫోర్ జగత్ మీన్స్ బర్త్ అండ్ డెత్. దిస్ బర్త్ అండ్ డెత్ రిపీట్.
2: ఇంతకంటే మరొక సారము, మరొక భావము, మరొక పదార్థము ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బర్త్.
2: ఆయము కానీ, విషయము కాని, వస్తువు కాని నిరంతరం కూడా మార్పు చెందేటువంటివి.
1: బీట్ బాడీ, బీట్ ఏ పర్టికులర్ మ్యాటర్, బీట్ ఎనీ ఆబ్జెక్ట్, కంటిన్యూస్లీ దే విల్ బి అండర్గోయింగ్ చేంజ్.
2: మార్పే చెందకుండా మనసే స్థాయిలో ఉండదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో చేంజ్ అట్ ఆల్ దెన్ దెర్ విల్ బి నో స్టడీనెస్ ఆఫ్ ద మైండ్.
2: మనకు తృప్తే కలగదు.
1: విల్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ అట్ ఆల్.
2: ఈనాడు పుట్టినటువంటి బిడ్డ మూడు నెలలకు పెరగకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని పోతాం. డాక్టర్, పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉంది, పెరగటమే లేదు, ఏమైనా మందిస్తారా అని ఆశిస్తాం.
1: ఇఫ్ దర్ ఇస్ నో చేంజ్ విల్ బి కంప్లైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎ చైల్డ్ ఈస్ బోర్న్ ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇట్ డజంట్ గ్రో, వీ గో టు ది డాక్టర్ విత్ ఎ కంప్లైంట్.
2: ఇది మార్పులు చెందటం, మార్పులు చెందటం మనిషి యొక్క భ్రాంతి.
1: ది చేంజెస్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ దే ఆర్ అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్.
2: కనుకనే అనేక మంది చేంజ్ ఆఫ్ వెదర్, చేంజ్ ఆఫ్ ప్లేస్ అని మారుతూ ఉంటారు.
1: దేర్ ఫోర్ మెనీ పీపుల్ గో ఆన్ చేంజింగ్ దర్ ప్లేస్ బికాస్ దే వాంట్ చేంజ్.
2: మనము ఏదో ఉన్న చోటే ఉంటున్నాము, కొంచెం స్థానం మార్పు చేయించాలి. మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాము, మనం కొంచెం స్థానం మార్పు చేసుకోవాలి, విషయాన్ని మార్పు చేయాలి. ఇది ఒక పెద్ద భ్రమ.
1: Some people will be thinking that we have been continuously staying in one place, we'll have to change our place. We have been continuously in one state.
2: Mar ekkadiki poyina desham deshame kada, manasu manase kada.
1: Wherever you are, to whichever place you go, to whichever stage you go, body is body.
2: Ee swabhavam matram ekkada poyina maradu.
1: The nature of this body and mind will not change wherever you go.
2: కుక్కను గంగ దగ్గరికి తీసుకుని పోయి ఇచ్చినా గంగలో కావలసినంత జలముండినా కానీ నాలుగుతో నాపుతుందే గాని చక్కగా గుడవదు.
1: ఇఫ్ యు టేక్ ఎ డాగ్ ఈవెన్ టు ఎ రివర్ వేర్ దర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, ఇట్ విల్ నాట్ డ్రింక్ ఫ్రీలీ, ఇట్ ఫాలోస్ ది సేమ్ ప్రొసీజర్ ఆఫ్ టేకింగ్.
2: కనుక మనసు యొక్క స్వభావము ఈ రూపంతో కూడినటువంటిది.
1: ఇన్ ది సేమ్ వే ది ఫారమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థాట్, దిస్ కైండ్ ఆఫ్ చేంజ్.
2: మనము ఈ మనస్సును అనుసరించడం చేత అన్ని అనేక వికారములను పొందుతున్నాము. యాజ్ వీ కంటిన్యూస్లీ ఫాలో అవర్ ఓన్ మైండ్ విల్ బి గెటింగ్ డిస్టార్ట్. ఈ వికారముల చేతనే మన ఆకారములు అనారోగ్యములకు అశాంతిలకు మనం గురి అవుతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డిస్టార్టెడ్ థింకింగ్ వీ సఫర్ ఇల్ హెల్త్ బ్యాడ్ హెల్త్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిసీజెస్ వీ గెట్.
2: ఈ రోగములకంతా మూల కారణము మన యొక్క భ్రాంతులే.
0: The most important reason for all types of diseases is our own delusion.
2: Oka chinna udaharanam cheptanu.
0: One small example may be given here.
2: Ee kaalambu yuvakulu swami sannidhi endo leka peddali yokka maatalu endo kontha vishwasam kaligi undinanta varaku chaala manchi reetiga parishuddhamainatundi vastramulato parishuddhamainatundi veshalato untaru.
0: The youth of today, when they are in the immediate presence of Swami, or when they have faith in the elders, and so long as they are living like that, they will be having clean clothes and good trim form.
2: ఈ స్థానము వదిలి బయటికి పోయిరా తలలు గడ్డాలు మీసాలు పెంచేస్తారు.
0: The moment these people leave this place, they grow the hair, the
2: ఇది వద్దు అని చెప్తుంటాను.
0: Swami will be telling that you should not do this.
2: ఏమిటి స్వామి ఈ విధంగా చెప్తుంటాడు అని చెప్పినని చాలా మంది విసుగు పొందుతుంటారు. కానీ దీనిలో ఉండినటువంటి అంతరార్థాలు వారికి అర్థం కాదు.
0: Quite a few people will be getting disgusted as to why Swami is telling these things to us. They don't understand the inner meaning of it.
2: అందులోన అధికంగా చదివినటువంటి సైంటిస్ట్ కు ఈ రోగం చాలా పెద్దది.
0: Even among those people, scientists suffer from this disease in a greater degree.
2: ఈ రోగానికి మూల కారణం ఎట్లా ఉందో నేను చెప్తాను.
0: ఆలెక్స్
2: ఎవరు కూడా ఇంతవరకు కనిపెట్టలేదు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ దిస్ విల్ బి ఎక్స్ప్లెయిన్ బై స్వామి. దిస్ హస్ నాట్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఎనీవన్ నాట్ డిస్కవర్డ్ బై
2: ఎనీవన్. అంటే మీసములు పెట్టుకోవాలి అని ఒక పెద్ద మూర్ఖత్వం.
0: వన్ ఫీలింగ్ ఈస్ దట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ షీ షుడ్ హావ్ ఎ ముస్టాష్.
2: వెనకకు మీసాలు ఉన్నాయి, కాక్రోచ్ కి మీసాలు ఉన్నాయి, వీళ్ళేం గొప్ప మగవాడు కాదు.
0: A rat will also have mustache, a cockroach also has mustache, but they are not men.
2: ee meesala valla em jarugutundayante moodiki addam ayipothundayi.
0: The only contribution of this mustache is they obstruct the mouth.
2: ee moodi valla vachi poyyetundi gaalilo chaala ibbandulu galugutunnayi.
0: There will be a lot of obstruction in inhaling and exhaling.
2: Inka gaddam untundadi.
0: Then you take beer.
2: ఈ గడ్డం అనేటువంటి దాంట్లో త్రాగిన కాఫీలు రసాలు విష అన్ని దీంట్లో పేరుకొని పోతున్నాయి.
0: వెన్ వన్ డ్రింక్స్ కాఫీ ఆర్ బటర్ మిల్క్ ఆర్ మిల్క్, దిస్ బియర్ ఆల్సో అబ్జార్బ్స్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ ఇట్ అండ్ లీవ్స్ సర్టెన్ టేస్ట్.
2: దీని వల్ల ఏమి జరుగుతుండాలంటే చాలా మీరు వినవలసింది, గుర్తించుకోవాల్సింది చాలా అవసరం.
0: దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి రికగ్నైజ్డ్ బై యూ.
2: చాలా విషమైనటువంటి విషపూరితమైనటువంటి యొక్క వస్తువులు అందులో చేరిపోతున్నాయి.
0: Most poisonous things get into the coffee or the other drinks which you take.
2: Okati notiki addamu, rendovadi mukku addamu.
0: Beard obstructs both the mouth and also the nose.
2: Ee rendinti dwarane manavudu swasana teesukovatamu.
0: The inhaling will be done either through the nose or through the mouth.
2: Ee ventrukulu lopala emi cherutundante ammonia aneetundi vishapadartham cherutundadi.
0: When one inhales like that, this substance called ammonia enters.
2: Hydrogen aneetundi vishapadartham cherutundadi.
0: A poisonous substance called hydrogen also enters.
2: Mari azote aneetundi oka vishapadartham cherutundadi.
0: Another substance called acetone also enters.
2: Acetic aneetundi acid kuda cherutundadi.
0: An acid called acetic also enters.
2: Ilanti vishapadarthamlanni kudanu ee ventrukullo cheripovatam chetana deeni gaali peelchukune samayalo aneka purugulu vachi aa ventrukullone nilichipothunnayi. గాలి విడిచే సమయంలో లోపల నుంచి వచ్చేటువంటి విష పురుగులన్నీ కూడా దాంతో నిలిచిపోతున్నాయి.
0: వెన్ వన్ ఇన్హేల్స్ ఆర్ ఎగ్జేల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ అదర్ సచ్ స్మాల్ ఇన్సెక్ట్స్ కమ్ అండ్ గెట్ స్టక్ అప్ ఇన్ దిస్ ముస్టాష్ ఆర్ ఇన్ ద బియర్డ్.
2: అసోటిక్ అనేటువంటి యాసిడ్ చాలా ప్రమాదకరమైనటువంటివి.
0: దిస్ సబ్స్టెన్స్ కాల్డ్ అసోటిక్ దిస్ ఈస్ రాదర్ డేంజరస్ వన్.
2: తద్వారా ఏమైపోతుండాలి, లంగ్స్ లో ప్రవేశించి ఇది ఇస్టోపీలియా, టైఫాయిడ్, ఇంకా కొన్ని విధమైనటువంటి లంగ్స్ టీబీలు ఇవన్నీ వచ్చి గుండె జబ్బులు కూడా ఒక అభివృద్ధి అవుతున్నాయి.
0: ఆల్ ది డిసీజెస్ ఆఫ్ ది లంగ్ లైక్ ఇస్టోపీలియా అండ్ టీబీ అండ్ ఆల్సో ది హార్ట్ ప్రాబ్లమ్.
2: కాదు, నోటితో తీసుకునేటువంటి గాలి వల్ల కడుపు లోపల కూడా అనేక రకములైనటువంటి కొన్ని అనారోగ్యములు ఏర్పడుతున్నాయి.
0: If వన్ ఇన్హేల్స్ త్రూ ద మౌత్ ఏ నంబర్ ఆఫ్ డిసీజెస్ వుడ్ బి కమింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ దాట్.
2: ఇంతేకాదు గొంతు లోపల కూడాను క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది.
0: నాట్ మెయిన్లీ దాట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ క్యాన్సర్ ఇన్ ద థ్రోట్ ఆన్ అకౌంట్ ఆఫ్ దీస్ థింగ్స్.
2: ప్రతి ఒక్కటి కూడాను మనం పీల్చుకునేటువంటి గాలి లోపలని ప్రాణవాయువు ఉంటుండాలి.
0: ఇన్ ది ఎయిర్ దట్ వి ఇన్హేల్ దేర్ ఈస్ ఆక్సిజన్.
2: కనుకనే మన ముఖము పూర్ణ చంద్రుని వలె ఉంటుండాలి.
0: అవర్ ఫేస్ షుడ్ బి సంథింగ్ లైక్ ఫుల్ మూన్.
2: పైన ఏ విధమైనటువంటి అడ్డులు తగలకుండా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఇన్ ద ఫేస్.
2: అప్పుడే పూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది.
0: దేర్ విల్ బి ఫుల్ హెల్త్ ఓన్లీ దెన్.
2: ఈ పూర్ణమైన ఆరోగ్యం లోపల ఈశ్వర తేజస్సు కూడాను ప్రజ్వలిల్లుతుంది.
0: ఓన్లీ వన్ వన్ హ్యాస్ ఫుల్ హెల్త్ ద స్ప్లెండర్ ఆఫ్ డివినిటీ విల్ బి ఎమినేటింగ్ ఫ్రమ్ ద ఫేస్.
2: మీకు అనేక సమయాల్లో చెప్పాను.
0: A number of times Swami has told,
2: Chandranaku, Manaku, aneka sambandhamulu untundali.
0: There is an inherent and close relationship between the moon and ourselves.
2: Ee Chandranaku, oka samudramunaku aneka sambandhamulu untundali.
0: In the same way, there is a relationship between moon and ocean.
2: Ikkada ocean, samudram lopala 80% sodium untundali.
0: In ocean, 80% of it is sodium.
2: ఇంకా 40% కాల్షియం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాల్షియం టు ది ఎక్స్టెంట్ ఆఫ్
2: 45% పొటాషియం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ 45% పొటాషియం.
2: ఇది యొక్క క్వాలిటీ కూడాను చంద్రుడి లోపల కూడా ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ మూన్ యూ ఫైండ్ ఆల్ దీస్ త్రీ సబ్స్టెన్సెస్ ఇన్ ది సేమ్ రేషియో.
2: చంద్రుడిగా ఉంటున్నప్పుడు ఈ సముద్రం చాలా ఉప్పొంగిపోతూ ఉంటుండాలి.
0: Then there will be great response and ebb in the form of high waves in the ocean when there is full moon.
2: Kanuka aa moon nuku mana manasuku sanit sambandham untundali.
0: In the same way there is a relationship between the moon
2: mana dehamulo pala 60% water 60 bhagamulo neeru untundali.
0: In our body for example 60% of the substance is water.
2: Ee neeru lopala kudanu ee yokka sodium ఈ పొటాషియం ఈ యొక్క కాల్షియం అంతా కూడా ఉంటుండాలి.
0: ఇన్ ద వాటర్ విచ్ ఇస్ ఇన్ అవర్ బాడీ దేర్ ఇస్ సోడియం పొటాషియం అండ్ కాల్షియం.
2: కనుక పూర్ణ చంద్రుడిగా ఉంటున్నప్పుడు మన యొక్క భావములు కూడాను అనేక ఉద్రేకాలుగా సముద్రం ఉప్పొంగినట్టుగా మన భావాలు కూడా ఉప్పొంగుతుంటాయి.
0: When there is a full moon, even our feelings will be welling up in the same way as the waves well up in the ocean.
2: తెలియటం లేదు,
0: బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
2: ఈ మనస్సుకు ఉప్పొంగిపోవడానికి కారణములు ఇవే.
0: For that kind of welling up of the feelings in the mind, this is the reason.
2: Chaala mandi pichchi vaallaku chudandi purna chandrudu anaga purnima roju amavasya roju vaallu aneka rakamainatundi udrekaluku guri avutuntaru.
0: Take for example people who are insane or mad, they will be subjected to this kind of exciting feelings during full moon time and new moon.
2: Kanukane ee manasu tattvanni కొంతవరకు నువ్వు చంద్రుడి రూపంలో పెట్టుకొని ఓ మనసా నువ్వు నాకు అడ్డు రావద్దు నీవు నాకు అడ్డు రావద్దు అని పని ఒక మహానుభావుడు పాడాడు.
0: ఇన్ ది సేమ్ వే వన్ పర్టికులర్ పర్సన్ కీపింగ్ మైండ్ ఇన్ ది ఫార్ ఆఫ్ మూన్ జస్ట్ ప్రే దట్ ఓ మైండ్ డోంట్ అబ్స్ట్రక్ట్ మీ ప్లీజ్ డోంట్ అబ్స్ట్రక్ట్ మీ

0: A poet has sung, "O moon, don't come and obstruct. You may be coming, passing across the mountains and the trees. O moon, please do not come and obstruct."
1: ఈ మౌంటైన్స్ ఏమిటి?
2: తరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవోయ్.
1: ఈ కామక్రోధ లోపమోహముల మధ్యనైనటువంటి మహాపర్వతాలు ఉంటున్నాయి, దాంట్లో నుంచి నువ్వు తొంగి చూస్తున్నావు, వద్దు వద్దు.
0: ఓ మూన్, హీఈస్ డిస్క్రైబింగ్ అండ్ రిక్వెస్టింగ్ ది మైండ్, కంపేరింగ్ ది మూన్ టు ది మైండ్, అండ్ హీ జస్ట్ సేయింగ్, ఓ యూ, ఓ మూన్, ఓ మైండ్, యూ డు నాట్ జస్ట్ లుక్ బ్యాక్ టువర్డ్స్ ది డిజైర్స్, ది యాంగర్ అండ్ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్.
1: ఈ తరువులు అంటే ఏమిటి? మొక్కలు. ఈ మొక్కలే మన భావములు. ఈ భావములు అనేటువంటి చెట్ల లోపల కూడా నువ్వు తొంగి చూస్తున్నావు నా వైపున.
0: యు ఆర్ లుకింగ్ త్రూ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్. వాట్ ఆర్ దీస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్? దీస్ ఆర్ ఆల్ మై థాట్స్ అండ్ మై ఫీలింగ్స్.
1: డు నాట్ ట్రై, కాదు చంద్రుడా,

0: రాహు, రాహు అనేటువంటి ఒక గ్రహము, అదే నా అహంకారం. ఇది కాచుకొని ఉంటుండాలి, నీ వస్తే ఒక్క నిమిషంలో నీతో స్నేహం అయిపోతుంది, నిన్ను మింగివేస్తుంది.
1: ఓ మై, డు నాట్ కమ్. ఆన్ ద వే యు హావ్ గాట్ దిస్ ఎనిమీ ఆఫ్ ఈగో విచ్ ఈస్ ట్రైయింగ్ టు స్వాలో యు అప్. ప్లీజ్ డు నాట్ కమ్.
0: ఓ మనసా, నీవు అహంకారం అనేటువంటి రాహుతో కూడా చేరద్దు.
1: ఓ మైండ్, డూ నాట్ జాయిన్.
0: ఈ రాగద్వేషం అనేటువంటి ఒక పర్వతంలో నువ్వు ప్రవేశించద్దు.
1: డూ నాట్ ఎంటర్ ఇన్ టు ద మౌంటైన్స్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: దొంగ దొంగగా వచ్చేసేసి నా భావములు అనేటువంటి ఒక వృక్షం నుంచి కూడా తొంగి చూడవద్దు.
1: స్టెల్తిలీ డూ నాట్ కమ్ అండ్ పీప్ ఇన్ టు మై ఫీలింగ్స్ అండ్ మై థాట్స్.
0: కనుక నీకు ఒక నమస్కారము, మనసా నువ్వు నన్ను ఏమాత్రము స్నేహం చేసుకోవద్దు. నిన్ను
1: మై ప్రాస్ట్రేషన్స్ అండ్ మై ఒబేసన్స్. ప్లీజ్ డూ నాట్ మేక్ ఫ్రెండ్షిప్.
0: మనసులోనంత వరకే మనకు అనేక భావములంతా వస్తున్నాయి.
1: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ మైండ్, యు ఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్.
0: కనుకనే ఓ మనసా, నీవు దైవంతో స్నేహం చేసుకో.
1: ఓ మై, యు మేక్ ఫ్రెండ్షిప్ విత్ డివినిటీ అండ్ గాడ్.
0: దైవంతో లీనముక.
1: మర్జ్ ఇన్ హిమ్.
0: దైవంతో ఆటలాడు, దైవంతో పాటలు పాడు, దైవంతో మాట్లాడు.
1: ప్లే విత్ గాడ్, సింగ్ విత్ గాడ్ అండ్ టాక్ టు గాడ్.
0: ఏ హృదయం మునోసే.

0: Oh Lord, what can I offer to you? The heart which you have given me, the same heart I'll get and offer
1: it.
0: నీవు ఇచ్చినటువంటి మనసు ఇది. ఓ లార్డ్, దిస్ ఇస్ ద మైండ్ విచ్ ఇస్ గివెన్ బై యూ.
1: నీవు అనుగ్రహించినటువంటివి ఏది చెడ్డవి కాదు.
0: వాట్ ఎవర్ యూ హావ్ గ్రేస్డ్ కెన్ నెవర్ బి బ్యాడ్.
1: మనసు మంచిది,
0: మైండ్ ఈస్ గుడ్,
1: కానీ ఈ సహవాస దోషాల చేత ఇది చెడిపోతుంటుండాలి.
0: బట్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది బ్యాడ్ అసోసియేషన్స్ ఇట్ ఈస్ గెటింగ్ రూయిన్డ్.
1: కనుక ఇది నీ సంబంధము, నీ యొక్క స్నేహము ఇది చేసుకుంటే ఈ చెడ్డ స్నేహంతో ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
0: ఇఫ్ మైండ్ గెట్స్ అసోసియేటెడ్ అండ్ ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రూమ్ ఫర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ బ్యాడ్ థింగ్స్.
1: కనుక ఇది భగవంతునితో స్నేహము చేపించడానికి తగినటువంటి యొక్క మార్గముగా ఉండేటువంటిది ఒక శివరాత్రి అని.
0: దిస్ శివరాత్రి ఈజ్ ఎ డే వెన్ వన్ ట్రైస్ టు ఎస్టాబ్లిష్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ మైండ్ అండ్ గాడ్.
1: అనగా దివ్యమైనటువంటి చైతన్యము సర్వత్రా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేస్తుంది ఈ శివరాత్రి.
0: శివరాత్రి మేక్స్ వన్ బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ది సేమ్ డివినిటీ, ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: శివుడు కైలాసవాసి అంటున్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ శివ లివ్స్ ఇన్
1: కైలాసం. అంటే ఎక్కడ ఉంటుండాలి, మౌంట్ అబు దగ్గర ఎక్కడో ఉంటుండాలి అంటారు.
0: వేర్ ఈస్ కైలాస? ఇట్ ఈస్ నాట్ సమ్వేర్ నియర్ మౌంట్ అబు.
1: కేళిహి ఇది కైలాసం అన్నారు. మన యొక్క ఆనందమే కైలాసము.
0: కైలాస రెఫర్స్ టు అవర్ ఓన్ జాయ్, అవర్ ఓన్ బ్లిస్.
1: ఈ ఆనందమును కంటే మించినటువంటి కైలాసం మరొకటి లేదు.
0: దెర్ ఈస్ నో కైలాసం విచ్ ఇస్ గ్రేటర్ దాన్.
1: నీవు కైలాసం అనేటువంటి ఆనందములో నివసించేటువంటి వాడు.
0: ఇట్ మీన్స్ ఈశ్వర ఆల్వేస్ లివ్స్ ఇన్ ది కైలాసం.
1: కావలసిన చింతలు పెట్టుకుని మానస సరోవరం దగ్గర కైలాసానికి వెళ్ళినామంటే మనకి ఏమి సుఖం ఉంటుండాలి?
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫుల్ మైండ్ ఫుల్ ఆఫ్ వరీస్ ఈవెన్ ఇఫ్ వన్ గోస్ టు మానస సరోవర, వన్ వుడ్ నాట్ ఎంజాయ్ ఎనీ హ్యాపీనెస్.
1: కనుక మన మనసులో ఆనందాన్ని అభివృద్ధి పరచుకుంటే ఇదే మనకు కైలాసం.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డిలైట్ ఇన్ అవర్ ఓన్ మైండ్,
1: ఈ ఆనందం లభిస్తుంది.
0: హౌ కెన్ వన్ గెట్ ద జాయ్?
1: కైలాసము హిమాచల పర్వతము అన్నారు.
0: This Kailasam has been described as one which is Himachala.
1: Hima, Achala. ఈ రెండు ఉంటున్నాయి ఇక్కడ.
0: There are two words, Hima and Achala.
1: Hima అంటే ఏమిటి?
0: What is the meaning of the word Hima?
1: మంచుగడ్డ.
0: It is ice.
1: మంచుగడ్డకు స్వభావం ఏమిటి?
0: What is the nature of ice?
1: చల్లదనం.
0: It will be cool.
1: ఈ ఐస్ గడ్డ ఎట్ట ఉంటుంది? తెల్లగా ఉంటుంది.
0: What would be its color?
1: It would be
0: Telupanti empty purity ani. Whiteness stands for purity.
1: Achalam. Achalam anaga sthiramga undetundi.
0: Achalam refers to steadiness, firmness.
1: Challadanam ante prashantamu.
0: Coolness refers to
1: chala challabaddadappa prashantanga unnadu anukuntam. Prashantam aneetundi emti ade challadanam.
0: Coolness refers to peace.
1: Purity anaga pavitramu.
0: Purity refers to sacredness.
1: Anaga parishuddhamu, prashantamu, nischalamu ayinatundi mana hrudayame himachalamu.
0: Purity, sacredness and steadiness. This is himachalam.
1: Manalo purity, pavitrata eppudu vastundo.
0: When we get purity and sacredness in us,
1: eppudu prashantata manalo erpadutundo.
0: When we have peace,
1: eppudu nischalatvam kalugutundo.
0: When we get the steadiness,
1: అప్పుడే ఈశ్వరునికి నివాసం అయినటువంటి యొక్క హిమాచల పర్వతంగా మన హృదయం ఏర్పడుతుంది.
0: దెన్ అవర్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ టు హిమాచల
1: పర్వతాన్ని వెతకాలంటే కైలాసానికి పోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ సెర్చ్ ఫర్ ఈశ్వర,
1: ఈశ్వరుని ప్రార్థించాలంటే దేవాలయానికి పోనక్కర్లేదు.
0: దెర్ ఇస్ నో నీడ్ ఫర్ గోయింగ్ టు ది మౌంట్ ఆఫ్
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: దెర్ ఇస్ నో నీడ్ ఈవెన్ ఫర్ గోయింగ్ టు
1: నీ దేహమే దేవాలయము, నీ హృదయమే మంటపము, అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమైనటువంటి సత్తా మాత్రమైనటువంటి చైతన్య స్వరూపమే ఈశ్వరత్వం.
0: యువర్ బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపుల్, యువర్ హార్ట్ ఇస్ శాంక్టమ్ శాంక్టోరియం, అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ అండ్ ఎనర్జీ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ఆఫ్ ది బాడీ, దట్ ఈస్ ఈశ్వరత్వం.
1: అట్టి ఈశ్వర నివాసమైనటువంటి యొక్క మన దేహమును ఎంత పవిత్రము చేసుకోవాలి.
0: సచ్ బాడీ విచ్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, హౌ సేక్రెడ్ విట్ విల్ హావ్ టు కీప్ ఇట్.
1: ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: In what sacred way have we to introduce
1: every manasunu noppincharadu.
0: We should never hurt anyone's feelings.
1: Every manasunu badimpa cheyaradu.
0: We should not harm anyone's.
1: Every hrudayalaku gayam kaliginchiradu.
0: We should not wound anyone's heart.
1: కనుక మనం మానవులుగా పుట్టించాం.
0: వీఆర్ బోర్న్ అస్ హ్యూమన్ బీయింగ్స్.
1: మానవుడనగా అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు.
0: హ్యూమన్ బీయింగ్స్ రెఫర్ టు ద వన్ హూ డస్ నాట్ హూ బిహేవ్స్ వితౌట్
1: నాలెడ్జ్. కావాల్సినన్ని చదువులు చదువుతున్నాము.
0: వీఆర్ స్టడీంగ్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్.
1: ఎక్కడెక్కడో తెలియనటువంటి విషయాలంతా తెలుసుకుంటున్నాము.
0: వీఆర్ ట్రైన్ టు నో థింగ్స్ రిలేటెడ్.
1: ఎందుకోసం ఈ చదువులు? పొట్టకూటి కోసమా?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? ఈజ్ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్?
1: ఈ పొట్టకూటి కూడా మనకు అవసరమే.
0: Livelihood also is necessary.
1: ఈ పొట్ట ఎందుకోసము?
0: What is the reason for having this particular stomach?
1: మాదిరి తినటం కోసమా?
0: Stomach is given not to eat everything and anything.
1: సత్యత్వాన్ని గుర్తించుకునే కోసం.
0: It is in order to recognize the truth.
1: మనము సత్యత్వాన్ని గుర్తించుకొనకుండా ఈ చదువులను పెడమార్గములో పట్టించి కేవలము ఒక పశువుల వలె జీవించడానికి మనం ప్రయత్నించుకోవటము, ఇది నిజమైన మానవుని యొక్క తత్వం కాదు.
0: If we use all our education, all our knowledge and all our skills only to earn for eking out a livelihood,
1: nee tindi teetadulto nee yokka vastu vahanalato nee sukapadu tappu ledu.
0: You eat well and you enjoy.
1: Kaani ee chaduvunu kudanu oka sariyina kitti margamlo mana upayoga pettukovali.
0: There is nothing wrong in that, but you will have to use all your education also in the proper way.
1: చదువుకున్నటువంటి మనమే మన ప్రవర్తనలంతా కూడా పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ఉంటుంటే ఇంకా మనకు చదువెందుకు? చదువు కంటే చాకలోడు మేలన్నాడు. ఈ చదువుగా కాకుండా మృగం కూడా మేలుగా ఉంటుండాలి.
0: విత్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ బిహేవ్ లైక్ యానిమల్స్ ఆర్ డెమన్స్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? ఇట్ ఈస్ సెడ్ దట్
1: చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవాలి.
0: ఇట్ ఈస్ సెడ్ వై స్టడీ థింగ్స్ విచ్ డు నాట్ గివ్ అస్ ఇమ్మార్టాలిటీ? వీ షుడ్ స్టడీ
1: బ్రతుకులన్నీ మాయ.
0: All life is an illusion.
1: Bhavabandhamulu maya.
0: All these bondages is an illusion.
1: Samsaram adi maya.
0: Family is an illusion.
1: Saavu maya.
0: Death itself
1: maya. Bratukakinta maya lobadalela.
0: For the sake of this illusion, why should we enter into the life?
1: MA-lu BA-lu pass ayyochi perugaanchina peddavaralaina.
0: People might have taken great degrees like MAs and BAs. What is the use of
1: that? Sampadalundi saddana parudaina pudamikittini ganna punyulaina.
0: If one doesn't earn the fame and the name in the world,
1: ఆయురారోగ్యముల నవరతం నుండి పరిపూర్ణ బలులకు వారులైనా,
0: పీపుల్ మే బి హ్యావింగ్ లాంగ్ లైఫ్ అండ్ ఆల్ ది ప్రాపర్టీస్ అండ్ ద వెల్త్,
1: సతతము జపములు తపములు చేయొచ్చు వేదాంతములు నేర్పు విప్రులైనా,
0: దేర్ మే బి స్కాలర్స్ అండ్ బ్రాహ్మిన్స్ హూ మైట్ హావ్
1: ప్రొఫెషనల్. దేనికి? నిర్మల చిత్తమునకు.
0: People might have all these things, but they can never be equal to a person
1: parishuddhamaina bhavam lekunda.
0: If one doesn't have pure feelings,
1: manavattunku viruddhamaina margamulo nadustu unte,
0: if one has taken the path
1: dhanamunadane ahankara padavachu,
0: one may have
1: balamunadane ahankara padavachu,
0: one may have arrogance and pride of wealth
1: balam janabalamunadane kudanu garvinchavachu,
0: one may be having a long life and all the properties and the wealth,
1: satatammu japamulu tapamulu cheyachu vedantamulu nerpu viprulaina,
0: there may be scholars and brahmins who might have

0: అహంకారపడవచ్చు. వన్ అరోగెన్స్ అండ్ ప్రైడ్ ఆఫ్ వెల్త్
1: జనబలం ఉన్నదని కూడా నువ్వు గర్వించవచ్చు.
0: వన్ ఇస్ బి ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్
1: దైవ బలం ఒక్కటే లేకపోతే సర్వబలమును కూడా నువ్వు దుర్బలముడి.
0: If one doesn't have the strength of divinity, all the other strengths are useless.
1: కనుక మనము దుర్బలులం కారాదు, బలులం కావాలి.
0: We should not develop that kind of weakness.
1: మన జీవితమే దైవానికి బలి అయిపోవాలి.
0: We should offer and dedicate our entire life to God.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true humanity.
1: సత్యాన్ని గుర్తించాలి.
0: Truth must be recognized.
1: నిత్య స్థానాన్ని వెతకాలి.
0: We should make search for a permanent place.
1: ధన్యమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: We should live a life of divinity.
1: నిజమైనటువంటి పరతత్వాన్ని పొందాలి.
0: We should reach that particular principle of para.
1: అదే రాకపోకలు లేనటువంటి స్థానం.
0: దట్ ఈస్ ది ప్లేస్ విచ్
1: ఈస్ మనం ఎన్ని చదివినప్పటికీ ఎన్ని విన్నప్పటికీ ఇది మహాఘోరారణ్యములు.
0: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ ఇన్ స్టడీ ఫర్ హౌవర్ లాంగ్ టైమ్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వైల్డ్ ఫారెస్ట్.
1: ఈ యొక్క అరణ్యము లోపల మనం ప్రయాణం చేసేటువంటి వారము, ఎక్కడికి పోయి చేరుతామో ఎవరికి తెలియదు.
0: ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ వైల్డ్ ఫారెస్ట్ వి డు నాట్ నో వేర్ వి రీచ్.
1: అరణ్యంలో మార్గ మధ్యంలో ఉండేటువంటి వానికి ఏదో ఎక్కడ పోతుందో కూడా తెలియదు.
0: ఇఫ్ వన్ ఇస్ ఫౌండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సచ్ ఎ వైల్డ్ ఫారెస్ట్ వన్ డజంట్ నో వేర్ హీ విల్ బి ల్యాండింగ్.
1: శాస్త్రములు అన్ని కూడాను దట్టమైన అరణ్యముల వంటివి.
0: స్క్రిప్చర్స్ మే బి కంపేర్డ్ టు వైల్డ్ ఫారెస్ట్.
1: ఇది విన్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దెర్ ఇస్ నో యూజ్ మియర్లీ లిసనింగ్ టు దెమ్.
1: దీని యొక్క యథార్థమును గుర్తించుకొని నడచాలి.
0: వి హావ్ టు రికగ్నైజ్ ది ట్రూ మీనింగ్ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ అండ్ టేక్ ది పాత్.
1: ఇది అనేక శాస్త్రములు అనేక రకములైనటువంటి విషయాలను బోధిస్తున్నాయి.
0: డిఫరెంట్ స్క్రిప్చర్స్ విల్ బి గివింగ్ డిఫరెంట్ ట్రూత్స్.
1: ఒకే విషయాన్ని ఒక శాస్త్రం ఒకటి రీతిగా చెప్తే మరొక శాస్త్రం మరొక రీతిగా చెప్తుండాలి.
0: వన్ స్క్రిప్చర్ మే బి ఎక్స్ప్లెయినింగ్ ది ట్రూత్ ఇన్ ఎ పర్టికులర్ వే, అనదర్ స్క్రిప్చర్ మే బి ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
1: కనుక ఈ అరణ్యములో మనం ప్రవేశించకుండా
0: therefore without entering into
1: సులభమైనటువంటి మార్గము,
0: we have to take to a easy path.
1: నచపాంసి నతీర్థానాం నశాస్త్రానం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనాం వినా.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో,
1: మనం తీర్థయాత్రలు చేసిన పుణ్యక్షేత్రములు వెళ్లిన ఆచరించిన చదివినా
0: ఉమె రీడ్ స్క్రిప్చర్స్,
1: సద్భావమే మన హృదయంలో లేకపోతే ఇవన్నీ నిరుపయోగమే.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇన్ అవర్ హార్ట్, గుడ్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, ఆల్ దిస్ విల్ బి యూజ్లెస్.
1: సత్సంగత్వమే మనలో లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమే.
0: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ అసోసియేషన్స్ అవర్ లైఫ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: కానీ ఈనాడు కలి ప్రభావము.
0: బట్ టుడే ఇట్ ఈస్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి.
1: మాట వినరు మనసిచ్చి చెప్పినా.
0: వెన్ వన్ టెల్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫాండ్నెస్ పీపుల్ టు అడాప్ట్
1: మాటలందే చెవికి చేరు.
0: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ గుడ్ వర్డ్ బట్ దే ఆర్ ప్రిపేర్డ్ టు టేక్ బ్యాడ్ వర్డ్.
1: మాటలు వేలకు చెప్పినా మీ యొక్క చెవుల్లో చేరటం లేదు.
0: ఈవెన్ ఇఫ్ 1000 గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్,
1: ఎవరైనా చెడ్డ మాట ఒకటి చెప్పిందా హృదయానికే పోయి చాటుకుంటుంది.
0: ఈవెన్ ఇఫ్ వన్ సింగిల్ బ్యాడ్ వర్డ్ ఇస్ సెడ్, ఇట్
1: మేక్స్ ది వారు నన్ను ఎరుగంగానే తురా.
0: Can such people understand me? Can they recognize me?
1: Sarayitragi tana nenu marachina tanmayatna magune.
0: If one forgets one's body, getting dead drunk, can you call that as losing oneself in God and divinity?
1: Inka nalugoju chala mukhyamainatundi. Varyapai aligiyu పస్తు పరుండినా అది గొప్ప ఉపాసనగునా.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. సపోజ్ యూ బికమ్ యాంగ్రీ విత్ యువర్ వైఫ్ అండ్ దెన్
1: భార్య పైన కొట్లాడేదిని అన్నం తినకుండా ఉంటే అది నేను ఉపాసం చేస్తాను అనుకుంటామా? ఇది ఉపాసం కాదు, పస్తు.
0: ఇఫ్ యూ క్వారల్ విత్ యువర్ వైఫ్ అండ్ దెన్ డూ నాట్ టేక్ ద ఫుడ్, కెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఫాస్టింగ్? నో,
1: ఉపవాసము. ఉప సమీపము, దైవానికి సమీపంగా పోయేటువంటి యొక్క మార్గమే ఉపవాసము.
0: ది వర్డ్ ఉపవాస హ్యాస్ ఎ గ్రేట్ సిగ్నిఫికెన్స్. గోయింగ్ నియరర్ టు గాడ్ దిస్ మే బి డిస్టెన్స్.
1: అన్నానికి దూరంగా ఉంటే ఉపవాసం అవుతుందా?
0: ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ అట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫుడ్, కెన్ యూ డిస్టెన్స్?
1: మనం తెలుసుకోవలసినటువంటిది కాలమును చాలా పవిత్రము చేయాలి.
0: The most important thing that we have to learn today is we have to make our
1: ratri kunu manaku shivaratri.
0: Every night is shivaratri for us.
1: Chikati yendu daivattam aneetunti yokka velthunu manamu abhiruddhi parchukovali.
0: In the darkness of night we have to develop the
1: chikati lone velthuruku viluvu untundadi, kani chikate lekapothe velthuruku viluve ledu.

0: has value only when there is darkness. Otherwise it doesn't have its value at all.
1: కష్టములు యందు నష్టములు యందు దుఃఖములు యందు విచారం అనేటువంటి ఈ చీకటి అంటే దైవం అనేటువంటి నామం అనే వెలుతురును అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, in all the troubles, in all the problems, in all the sorrows, we have to develop this particular principle of divinity which sheds illumination and light.
1: కనుక మనము ఏదో ఒక సంవత్సరంకు మాత్రమే శివరాత్రమని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దానిని మనము భావించుకోవటం చాలా పొరపాటు. క్షణ క్షణము కూడాను నిత్యము ప్రతి రాత్రి ప్రతి క్షణము కూడాను ఒక శివరాత్రి గాని దైవం యొక్క దినము గాని దైవం యొక్క క్షణము గాని మనం భావించుకోవటం ఇది సరి అయినటువంటి శివరాత్రి యొక్క అర్థము. శివత్వం అనేటువంటిది ఈ తత్వమే.
0: టు థింక్ ఆఫ్ శివరాత్రి వన్స్ ఇన్ ఇయర్ ఇస్ నాట్ ది కరెక్ట్ థింగ్. ఎవ్రీ మినిట్ ఎవ్రీ డే ఎవ్రీ నైట్ విల్ హావ్ టు థింక్ ఆఫ్ డివినిటీ అండ్ శాంక్టిఫై ది టైమ్ ప్రిన్సిపుల్. దెన్ ఓన్లీ దట్ ఈస్ in fact truly speaking you are yourself shiva
1: karuka neevi shivudavu
0: you are shiva
1: neevu gurtinchuko tannu taanu telusukovatame shivattam
0: you are shiva you have to understand your principle recognizing and understanding one's principle itself is shiva tattva

0: Let us start understanding this by listening to what Bhagavan says on different names and forms of divinity. In the discourse clip that you will hear just now, Bhagavan starts with a reference to the court of King Janaka, and he explains a very deep Vedantic truth through a beautiful episode.
1: Janaka Maharaj Astanam Lopala.
2: There in the court of Janaka, King
1: Yajnavalkya,
2: the great scholars like Yajnavalkya,
1: Kani Atarik Minchinavaru Marokaleru,
2: none would ever excel him.
1: Kani Asavalopala.
2: There in the court.
1: Gargi Vakati Matame Chikundi.
2: There stood up one Gargi.
1: Ame Yajnavalkya Anek Rakamura Prestal Vestu Chindi.
2: She went on questioning Yajnavalkya.
1: కానీ యాజ్ఞవల్కుడు బదులు చెప్పడానికి వీలు కాకపోయింది.
2: జవాబే
1: చెప్పలేదు. కానీ యాజ్ఞవల్క, మీరు గొప్పవారే, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు మహాజ్ఞానియే, కానీ నా ఒక చిన్న కోరికను మీరు నెరవేర్చండి అని.
2: గార్గి సెడ్ యాజ్ఞవల్క, నో డౌట్ యువర్ వన్ ఆఫ్ విజ్డమ్, ద గ్రేట్ స్కాలర్, బట్ క్లారిఫై వన్ సింగిల్.
1: భూమి ఆకాశము రెండు ఉంటున్నాయి.
2: హియర్ వి ఫైండ్ ఎర్త్ అండ్ స్కై.
1: ఈ యొక్క భూమి ఆకాశములకు మధ్య ఉన్నటువంటిది ఏమిటో మీరు చెప్పమని చెప్పింది.
2: Let me know what is present between the sky and the earth. He could not reply.
1: Are
2: you prepared to tell me the names of all the objects present on this planet earth?
1: He could
2: not
1: answer.
2: Then Gargi said,
1: Bhumi akasame, akasamu akasame, samasta padatmulu akasaswarupame.
2: In fact, the earth, you find the space. There you find the space in the sky.
1: Anta nastimainatundi. Akasham gaganam shunyamanindi.
2: And in fact she said that the entire sky over there.
1: Anta vakate. Ekam satya prabhudavadanti. Anta daivatam tappa marokati ledani.
2: In fact there is only one, the principle of divinity which is pervading all over.
1: Kanukani ee naadu manushulani, కొండలని, గుట్టలని, చెట్లని మనం భావిస్తున్నాం. ఈ చెట్లు కాదు, కొండలు కాదు, గుట్టలు కాదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ సే దట్ దే ఆర్ ప్లాంట్ ట్రీ.
1: మనుషులు కాదు,
2: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ట్రూలీ హ్యూమన్.
1: తోలు బొమ్మలే.
2: అండ్ దే ఆర్ జస్ట్ పపెట్స్.
1: కనుకనే ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
2: దే ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ద డివైన్.
1: మీరు ప్రకృతి దృష్టితో మీరు చూస్తున్నారు కనుకనే మనుషులు మాదిరి కనిపిస్తున్నారు.
2: యూ విజువలైజ్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ నేచర్.
1: దైవ దృష్టితో మీరు చూడండి, వారు దైవంగా మీకు గోచరి.
2: ఇఫ్ యూ హావ్ ద డివైన్ విజువలైజేషన్ యూ విల్ హావ్ డివైన్
1: మానిఫెస్టేషన్. నీ భావం పురస్కరించుకునే కనిపిస్తున్నాయి.
2: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ద విజన్.
1: కనుక జగత్తంతా దైవ స్వరూపమే.
2: ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: క్రైస్తు ఇంక ఈ విధంగా చేసుకుంటుంటే ఎన్నో జొరాస్ట్రియమని, సిక్కులని అనేక పేర్లుగా మతములు బోధిస్తున్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ మెనీ మెనీ రిలీజియన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ ఇవన్నీ కూడా దైవ స్వరూపములే.
2: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దీనికంటే మించినటువంటిది మరొకటి లేదు.
2: నథింగ్ ఇస్ మోర్ దెన్ దిస్.
1: కనుకనే ఈ సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
2: ఫస్ట్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
1: కనుక క్రిస్టియన్ అని, ముస్లిం అని, హిందువులని ఈ విధంగా మీరు ఏమాత్రం భేదభావం భావించకూడదు.
2: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్, క్లాసిఫై, కేటగరైజ్ యాజ్ హిందూస్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ సో ఆన్.
1: కనుక ఈ మతభేదములను దూరం చేసి
2: we have to give up the differences on grounds of
1: మతిని విశాలపరిచి,
2: we have to expand our vision mind.
1: హృదయంలో మీ యొక్క చోటు ఒక్కటి మాత్రమే ఇవ్వాలి.
2: అండ్ వీ హావ్ టు ప్రొవైడ్ ప్లేస్ ఓన్లీ ఫర్ వన్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ విధమైన యొక్క భక్తి ప్రపత్తులు పెంచుకున్నప్పుడే ఏకమతం,
2: when we have
1: such humanity,
2: when we have the devotion sincerity, there's
1: one matam okate okate okate.
2: We have only one religion, one.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఒకే మతమే.
2: In fact everyone belongs to that single religion.
1: ఏది ఆ మతము?
2: What is that religion?
1: మానవత్వం అనేటువంటి మతమే మతం.
2: And that's a religion of humanity.
1: ఈ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
2: And we should never lose this, get out of this religion of humanity.
1: Human quality అది పెట్టుకోవాలి.
2: That's what we have to keep always.
1: మానవత్వం అనగా మరొకటి కాదు.
2: Humanity is not something different.
1: హృదయ స్థాయియందు ఉన్న దేవుడు ఒక్కడే అనేటువంటి భావించాలి.
2: The feeling that there dwells God in our altar of our heart.
1: హృదయమే లేకున్నా,
2: when there's no heart,
1: వాడు క్రిస్టియన్ కాదు.
2: You cannot call him a Christian.
1: హృదయమే లేకున్నా,
2: there's no heart,
1: వాడు మమ్మంది కాదు.
2: He is not a Muslim.
1: హృదయమే లేకున్నా,
2: when there's no heart,
1: వాడు హిందువు కాదు.
2: He is no Hindu.
1: హృదయమే లేకున్నా, వాడు సిక్కు కాదు.
2: When there's no heart, he is not a Sikh.
1: కానీ వాడెవడు?
2: Then we see.
1: హృదయం లేని రాక్షసుడనే చెప్పవచ్చు.
2: అండ్ వీ కెన్ సే దట్ ఇస్ ఎ డెమన్.
1: వాడు రాక్షసుండే వస్తుంది ఎందు అన్నాడు.
2: అండ్ హీ సచ్ సచ్ ఎ పర్సన్
1: హృదయమే లేని మనిషి అవుతాడు. హృదయాన్ని మనం పెంచుకోవాలి.
2: అండ్ దేర్ఫోర్ వీ హావ్ టు డెవలప్ దిస్ హార్టి ఫీలింగ్.
1: అలాంటి హృదయ స్వరూపుడైన దైవత్వాన్ని ఈ దేవుడు ఆ దేవుడు అని భేదాలు పెట్టుకోవడానికి అవకాశం లేదు.
2: సో వీ షుడ్ నాట్ హ్యావ్ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు డిఫరెంట్ గాడ్.
0: So that was from Bhagwan's Divine Discourse on December 25th, 1999. For those not familiar with Hindi, the third word in this line, ek, means one. The fourth word, he, means is. And the fifth word, naam, means name. Allah and Ishwar are names everyone is familiar with. So in this line, we adore the universal Lord through his different names, Allah, Ishwar, and so on. Let's move on to the second line.
3: Bhaj re manva baba naam.
0: Bhaj re means chant. Manva refers to man. Baba, the third word. Swami has very beautifully explained how B-A-B-A means being, awareness, bliss, Atman, Sat, Chit, Anand, Atman. In fact, Bhagwan did not stop with this. Swami said, you too are Sat, Chit, Anand, Atman. The only difference is you are not aware of it. You have not discovered it and you have not revealed it yet. Serve in the spirit I have indicated, and that is one of the ways through which you can make this discovery. So in this line, Bhajare Manuva Baba Naam, we chant the name of Baba. We pray to him to elevate our consciousness from the level of the mundane to the level of the divine, so that we too can realize the innate divine within ourselves and in everything around us. Let's move on to the third line.
3: Allah Ishwar Ek Hi Naam.
0: This is a repeat of the first line, so we move on to the next line.
3: Allah bolo, Ishwar bolo, bolo Sai Ram.
0: Bolo means to chant. Sai Ram is a new word, and Sai Ram is that word which is the most potent word for all Sai devotees, for everyone, because this name means truth. This name means that the Lord comes down again and again. This name means the coming together of all forces of the universe to help us in our worldly existence. This name is the emancipator. This name is truth. This name is peace. This name is bliss. So in this line we call out to the Divine Master through various names, Allah, Ishwar and Sai Ram, our beloved Satya Sai. Let's move on to the fifth line.

0: predicted that he would be a king in future or a renunciant.
1: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
0: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
1: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతర చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
0: Buddha felt so sad watching the suffering of people around.
1: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా ఒక విధమైన విచారంలో ముంచాయి.
0: Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
1: ఎవరిని హింసించకూడదు, ఇదే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
0: No one should harm anyone. This is true righteousness.
1: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
0: The true dharma is ahimsa, non-violence.
1: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
0: We should not harm anybody, either at the physical level or by word or in
1: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
0: The true dharma is the one which will not allow you to put to suffering anyone by word, thought or deed.
1: సత్యమే భగవంతుడు.
0: Truth is God.
1: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
0: బుద్ధా టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
1: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
0: Therefore the main teachings of Buddha are these two.
1: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడాను బోధించింది.
0: Therefore one should not go back by the promise given. One should hold on to truth and follow dharma.
1: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
0: At the beginning he was christened like this, as Sarvartha Siddha.
1: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని భావమర్దిని కుమార్తెం తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
0: శుద్ధోదన got Buddha married to the daughter of Subrabuddha, the brother-in-law of Suddhodana.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పొందవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
0: Father got him married because he thought that he would be detached totally by constant inquiry.
1: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
0: Buddha realized the truth at the end and felt the defect.
1: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
0: Man is put to suffering because he is bound by this world.
1: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
0: The friends and relations are the cause for the bondage.
1: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
0: The company and the people around are responsible for the misery.
1: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
0: Therefore he declared everything is misery, sadness alone.
1: సర్వం క్షణికం క్షణికం క్షణికం అన్నాడు.
0: He said everything is fleeting, momentary.
1: సర్వం నశ్యం నశ్యం నశ్యం.
0: That everything is bound to perish.
1: నా తల్లి నా తండ్రి నా బంధువులు నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధం కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
0: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్
1: అర్ధరాత్రి సమయం లోపల యశోదను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
0: హీ హాస్ గివెన్ అప్ హిస్ వైఫ్ యశోదర అండ్ ద సన్ రాహుల్ ఇన్ మిడ్ నైట్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్.
1: తన హృదయానికి బోధించుకున్నాడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful.
1: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: విద్యయే మానవునికి సౌందర్యము.
1: ఇట్స్ ది ఎడ్యుకేషన్ దట్ బ్రింగ్స్ బ్యూటీ టు మ్యాన్కైండ్.
0: విద్యయే మానవుని గుప్త ధనము.
1: ఎడ్యుకేషన్ ఇస్ ట్రూ వెల్త్.
0: విద్యయే మానవుని యొక్క శక్తి సామర్థ్యము.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ కన్ఫర్స్ ది స్ట్రెంగ్త్ అండ్ కెపాసిటీ.
0: విద్యయే కీర్తి భోగముల యొక్క యశస్సు.
1: ఇట్స్ ది ఎడ్యుకేషన్ దట్ గివ్స్ ఆల్ ది రెప్యుటేషన్.
0: విద్యయే గురువులకు గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ది టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విదేశములలో విద్యయే మనకు నిజమైన బంధువు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది ట్రూ రిలేషన్ అబ్రాడ్.
0: విద్యయే మనకు మూడవ నేత్రము.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద థర్డ్ ఐ.
0: రాజస్థానమునందు విద్యకే తగిన గౌరవం నందితురు కాని ధనమునకు కాదు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఎంపరర్స్ ఇట్ ఇస్ ది ఎడ్యుకేషన్ దట్ ఈస్ వాల్యూడ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి విద్యను నేర్వనటువంటి వాడు వింత పశువు అని నిరూపించింది భారతీయ సంస్కృతి.
1: ఇట్ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హెస్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద వన్ బిరెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ అన్ ఎనిమల్.
0: మానవుడు సంస్కృతిని పొందినను పొందకపోయినను, చదువు సందర్యందు సంస్కారము సాధించినను సాధించకపోయినను సంవత్సరములు జరుగుతూనే వస్తున్నది.
1: Whether he carries on well or not, whether studies or not, the whole world goes on.
0: Aithe manavulaku jeevitamunku ketaayinchinatundi aayuvu kramakrameena kudanu karigi povuchunnadi.
1: But the lifespan is melting day by day.
0: Kartavyanni gurtinchaka purame manavudu kaayamunu vadalutunnadu.
1: Before realizing the responsibility, man is leaving his life.
0: ఆలోచించగల ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగములో విరివిగా కనిపించుచున్నవి.
1: In the field of education, there are many people who are in full of confusion.
0: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి ఒక రంగమునందు పుష్టివంతమైనగును సంతృష్టి ఎంతవంతను నిరూపించేటువంటి బాధ్యతను విద్యా సంస్థలు అందించవలసినటువంటి తత్వమును ఈనాడు విస్మరించింది.
1: The educational institutions have forgotten the basic fact that it has to give satisfaction to everybody in every field of life.
0: విద్య యొక్క ఆదర్శములు ఈనాడు అడుగంటిపోయినవి.
1: The ideals of education are totally lost today.
0: విద్యారంగములో ఉండవలసినటువంటి కేవలము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక సంస్థ ఈనాడు నిర్మూలమైపోయినది.
1: దేర్ ఇస్ నో క్రియేటివిటీ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ టుడే.
0: గౌరవ మర్యాదలు మంట కలిసినవి.
1: ద కర్టసీ అండ్ రెస్పెక్ట్ ఆర్ టోటలీ బర్న్డ్.
0: సరస్వతి పర్ణశాలి అయిన విద్యారంగంలో ఈనాడు లక్ష్మి ప్రవేశించినది.
1: The institutions of knowledge, Saraswati Nilaya, have become the institutions of
0: kanaka tatti vidyarthi kudanu adhikadanamunu sampadinchalani ye margamunandaina ye yuktiyandaina taanu goppa srimantudu kavalaneetundi aashayanni vidyarthi penchukuntunnadu.
1: The students have concentrating on the field of education, keeping in view the money they would get, the high pay they would receive.
0: త్యాగము సౌశీల్యము నీతి నిజాయితీ ఉండవలసినటువంటి యొక్క ఈ విద్యారంగమునందు ఈనాడు ఏ విధమైనటువంటి యొక్క నీతికి స్థానం లేక జీవితమునే వ్యర్థము గావించుకుంటున్నాడు.
1: ది ఎడ్యుకేషన్ విచ్ షుడ్ ఎయిమ్ ఎట్ ది సాక్రిఫైస్ క్యారెక్టర్ మొరాలిటీ ఇంటెగ్రిటీ దట్ ఆల్ గాన్ టుడే.
0: ప్రతి విద్యార్థి కలిమిని చెలిమిని బలమును పెంపొందించుటకై ప్రయత్నిస్తున్నాడు కాని గుణమును పెంపొందించుటకై ఏమాత్రమూ కృషి చేయటం లేదు.
1: టుడే ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ స్ట్రైవింగ్ టు ఇంప్రూవ్ అపాన్ ద క్యారెక్టర్. ఇట్ ఓన్లీ ఎయిమ్స్ అట్ ది ఫ్రెండ్షిప్ అండ్ వెల్త్.
0: గుణము లేని కలిమి గుణము లేని చెలిమి గుణము లేని బలము నిరుపయోగము.
1: ద ఫ్రెండ్షిప్ ద వెల్త్ without character, they are useless.
0: వైరు లేని కరెంటు, నీరు లేని పంట, పంతులు లేని గుడి ఉండినట్టుగా ఉంటుంది.
1: It is something like the wire without the current and the field without water supply and a school without a teacher.
0: కనుక విద్యార్థికి గుణమే ప్రధానము.
1: For a student, character is essential.
0: ఈ గుణమనేటువంటి ఒక సంస్కృతిని ప్రధానంగా భారతీయులు దీనిని పాటించవలసినటువంటి ప్రధాన కర్తవ్యము.
1: It is this culture which is most important character which has got to be observed.

0: You leave the path of righteousness, but you speak about righteousness. Will you be respected? You have no fear of sin. You are simply ignorant, commit. I have no fear of sin.
1: Papa palulanu cheyakudu prakruti yandu.
0: And you commit all kinds of sins in the world.
1: Inka nairanu ee satyam erige meeru.
0: At least know this truth now.
1: Bharata putrulamani peru badayarayyam. Bharata putrulamani peru badayarayyam.
0: At least now. Get the name that you are true sons of Bharat.
1: Pavitramaina Bharat desam nandu putti Bharatiyulamani peru pondi Bharat tattvanni gurtinchukoleka kevalamu భౌతికమైన జీవితమునే సత్యముగా వ్యక్తం గావించుకోవటం ఇది చదువుల యొక్క సరి అయిన గుర్తులు కావు.
0: Having been born in Bharat, having been called Bharatiyas, if you do not understand the culture, if you go by the worldly way, it is not the sign of education.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: లెండు, మేలుకొండు,
0: అరైజ్, అవేక్.
1: ఇది నిద్రించవలసిన సమయం కాదు.
0: This is not the time for sleep or slumber.
1: Bharata mata yokka kalavarekala vanti kannula nundi kaachutunnatvanti yokka kanti daralu meeru kanipinchatam leda?
0: Are you not seeing the Bharat mata shedding the tears?
1: Endukosam Bharata mata kanti daralu kaachutunnadi?
0: Why should she shed the tears?
1: Tana putrulaina Bharatiyulu pavitramaina gunamulanu visarjinchi కేవలం భౌతికమైన జీవితమే సత్యమని విశ్వసించి మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మదర్ భారత్ ఈ షెడ్డింగ్ టియర్స్ బికాస్ వీ హ్యావ్ గివెన్ అప్ ద సీక్రెట్ లైఫ్, వీ గో బై దిస్ ఎఫెమరబుల్ ట్రాన్సెంట్ లైఫ్ అండ్ లాస్ట్ ద హ్యూమన్ వాల్యూ.
1: నీతి నిజాయితీనే మానవుని యొక్క ప్రధాన పక్షములని విశ్వసించలేకపోతున్నారు.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. That is the morality and integrity which are most important.
1: Kanuka prati bharatiyudu kudanu ee bharata mata yokka shokamunu challarche nimittamai meeru ee bharatiya sanskruti yokka margamunu anusarinchatam atyavasaram.
0: It's most essential that we should pass, that one should observe the culture of Bharat and relieve the suffering of Bharata mata.
1: Samam samagrata సమైక్యత అనేటువంటి ప్రాణముల వంటి భారతీయ సంస్కృతను ప్రతి విద్యార్థి కూడాను పాటించాలి.
0: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ స్ట్రైవ్ అండ్ అబ్జర్వ్ ద ఇంటెగ్రిటీ, ద యూనిటీ.
1: సమగ్రత సమైక్యత లేకపోవటం చేతనే దేశం చిన్న భిన్నమైపోతున్నది.
0: బికాస్ ద అబ్సెన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, కోఆర్డినేషన్ అండ్ యూనిటీ, ద హోల్ కంట్రీ ఇస్ డివైడెడ్.
1: ఈనాటి చదువు యొక్క సరి అయినటువంటి అర్థమనే గుర్తించుకోలేకపోతున్నారు.
0: టుడే వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: విద్య అనగా ఏమిటో అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వై ఎడ్యుకేషన్.
1: కేవలము చదవటము, వ్రాయటము, చెప్పటము, వినటము ఇంత మాత్రమే చదువుగా భావిస్తున్నారు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ రైటింగ్, రీడింగ్ అండ్ లిసనింగ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: Do you call them all educated if they know how to write and read?
1: కాలేజీల డిగ్రీలను పొంద విద్యావంతుడగున?
0: By merely acquiring degrees do you call them educated?
1: సుజ్ఞానము సుకృతిలేక విద్యను సద్విద్యలగున?
0: Without discernment and spiritual knowledge can that be educated?
1: బ్రతుకుటకేంటి విద్యన్నా? బ్రతుకులేది పశుపక్షులు.
0: If education is just for a living, don't you find the birds living there?
1: బ్రతుకు కోసం కాదు విద్య.
0: Education is not for a living.
1: జీవితం కోసం విద్య.
0: Education is for life.
1: అది నిత్య సత్యమైనటువంటి యొక్క జ్ఞానము.
0: That is the eternal wisdom.
1: కానీ ఈనాటి ప్రపంచము ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: But the world has not recognized this truth today.
1: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలే సత్య నిత్యమని భావిస్తున్నారు.
0: They consider the secular worldly knowledge as eternal truth.
1: ఇది కేవలము బాహ్యమైనటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి యొక్క తెలివితేటలు.
0: That's all merely external outward intelligence.
1: ఈనాటి విద్య తెలివితేటలను మాత్రమే పెంచుతున్నది కానీ గుణమును పెంచటం లేదు.
0: The modern education is developing our intelligence, but not the quality
1: character.
0: Education today develops our intelligence and not even little of character.
1: కోటి విద్యలుండి గుణము లేకున్నచో విలువ ఏమి దాని ఫలమదేమి.
0: విత్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతి నంబర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్
1: విలువేమి దాని ఫలమదేమి.
0: వాట్ ఈస్ ది యూజ్, వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ రిజల్ట్స్ ఆఫ్ సచ్.
1: ఇట్టి విద్యను నేర్చి మన దేశమునకు ఏమి ప్రయోజనం?
0: What is its use in our life?
1: సాంఘిక సంక్షేమాన్ని గుర్తించి మానవతను మనగడను జరుపుకోవాలి.
0: We have to recognize the social welfare and lead our lives.
1: మానవత కంటే విశాలమైనటువంటి ఈ సృష్టి.
0: This creation is so vast.
1: సృష్టిలోని అంతర్భాగమే మానవుడు.
0: Man is part and parcel of this vast creation.
1: కనుక సృష్టి యొక్క అంతర్భాగమైన మానవుడు సృష్టి యొక్క రహస్యాన్ని కూడాను చక్కగా గుర్తించాలి.
0: Man being part of creation should understand the secret of nature.
1: ఇట్టి పవిత్రమైనటువంటి విద్యలు ఈనాడు మనకు చాలా కరువు అయిపోయినవి.
0: Such sacred knowledge is rare today.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే నిజమైన విద్య.
0: The true education is the one which is the combination of moral, ethical,
1: science and technology అనేటువంటి విషయంలో ఇది చాలా అవసరమే.
0: It's most essential.
1: ఇది దేనికి? జీవితోపమునకు.
0: వాట్ ఫార్? ఇట్ ఇస్ ఫర్ ద వరల్డ్.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: దట్స్ ఆల్ మెంట్ ఫర్ ఎ లివింగ్.
1: కానీ మనకు కనిపించినటువంటి యొక్క జీవిత పరమావధి కూడా ఒకటి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ ఆఫ్ లైఫ్, పర్పస్ ఆఫ్ లైఫ్ విచ్ వీ డోంట్ సీ.
1: జీవనోపాధి జీవిత పరమావధి అనేటువంటి రెండు విద్యలను మనం ఈనాడు నేర్చాలి.
0: వీ హావ్ టు లెర్న్ టుడే టూ టైప్స్, వన్ ఫర్ ఎ లివింగ్, అనదర్ ఫర్.
1: జీవనోపాధి నెగటివ్.
0: This living is negative.
1: జీవిత పరమావధి పాజిటివ్.
0: The goal of life is positive.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము ప్రకటిస్తుంది, వికసిస్తుంది.
0: These two combine and express manifest human life.
1: ఈనాటి నీతి యొక్క ప్రకటితనే నిజమైనటువంటి మానవ వ్యక్తిత్వాన్ని వికసింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ మేనిఫెస్టింగ్ ద మొరాలిటీ దట్ బ్లాజమ్స్ హ్యూమన్ క్వాలిటీ.
1: నీతియే లేకుండా మానవత్వమునకు విలువే లేదు.
0: Without character, human life has no value.
1: నీతి నియమాలు గ్రంథాల నిలచిపోయే.
0: The morality and all the discipline is limited to
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: The heart becomes center of all foul dirt.
1: చేతులంతయు స్వార్థంకు చేతులయ్యే.
0: All selfishness has taken to action.
1: ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. ఇదియే ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: In today's education, this is the progress.
1: ఏమిటి మన ప్రోగ్రెస్?
0: Where is our progress?
1: ఎంతో విద్యలో ప్రోగ్రెస్ పొందింది. ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: ఎందులో మనం ప్రోగ్రెస్ లో ఉంటున్నాం?
0: In which direction we have progressed? What is it for this?
1: లేక నిత్య జీవితంలోనా?
0: In daily life?
1: కాదు కాదు.
0: No.
1: ఏదో భౌతికమైన లౌకికమైనటువంటి విషయాల్లో మనం చాలా ప్రోగ్రెస్ పొందినాం.
0: We have progressed in the worldly sense.
1: లౌకికంగా కేవలము వైజ్ఞానికంగా ఈనాడు మానవుడు ఉన్నత స్థాయిని చెందాడు.
0: Man has occupied exalted position in science and
1: technology. కానీ నైతికాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But he has forgotten the moral aspect.
1: నైతిక విలువ దినదినమునకు దిగజారిపోతుంటాది.
0: The moral values are declining day by day.
1: కనుక మొట్టమొదట నైతిక విలువను మనం పెంచుకోవటకై ప్రయత్నించాలి.
0: So we must make effort to develop moral values first.
1: 90 crore భారత పుత్రులు ఉండి కూడాను
0: Though there are 90 crores of sons,
1: భర్త మాత యొక్క శోకాన్ని నివారణ గావించుకోలేకపోతున్నారు.
0: We are not able to make our motherland happy.
1: భర్త మాత శోకమును నివారణ గావించలేనటువంటి ఈ భర్త పుత్రుల యొక్క ప్రయోజనం ఏమిటి?
0: What is the use of the sons of this soil if they cannot relieve the misery of the motherland?
1: తల్లి చింత తీర్చలేని తనయుల బ్రతికేలికమ్మ.
0: If we don't make her happy, what for is this life?
1: కనుక భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి హృదయాన్ని నొప్పించినటువంటి యొక్క మార్గాన్ని అవలంబించాలి.
0: సో యూ షుడ్ ప్రొసీడ్ దట్ పాత్ హాస్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ, నాట్ టు హర్ట్ ఎనీవన్.
1: అన్ని దేశములకు భారతదేశము ఆదర్శవంతమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని అందిస్తూ వచ్చింది.
0: It is only the Bharat that passes on the heritage of
1: tara taramul nundi aneka vidhamulainatvanti yokka pavitratanu prabodhistu sarva desamulakudunu prachara prabodhana salputu vachindi.
0: It Bharat teaches all sorts of teachings and sacred things to the rest of the countries of the world.
1: ఈనాటి చదువులు ఎందు ప్రోగ్రెస్ మీరు విచారించవచ్చును.
0: జస్ట్ ఎంక్వైర్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
1: కూడుబెట్టి భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి హృదయాన్ని నొప్పించినటువంటి యొక్క మార్గాన్ని అవలంబించాలి.
0: సో యూ షుడ్ ప్రొసీడ్ దట్ పాత్ హ్యాస్ టు మేక్ ఎవ్రీబడి హ్యాపీ నాట్ టు హర్ట్.

0: Just inquire the progress in modern education.
1: కూడు పెట్టిన వాణిని కూలద్రోయు.
0: It will harm the very person who feeds you.
1: మేలు చేసిన వానికే కీడు చేయు.
0: The modern education makes you harm the very one who helps you.
1: విద్య నేర్చిన వాణిని వెక్కిరించు.
0: It will make fun of the very teacher who teaches you.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు.
0: This is the progress in modern education. This is the progress in today's education.
1: ఏదో మన ప్రభుత్వము పల్లె పల్లెలు ఎందుకు ఒక పాఠశాలను స్థాపిస్తుంటారు.
0: Our government is starting an educational institution every day. కోట్ల కొలది
1: ధనమును ఖర్చు చేస్తుండాలి.
0: The government spends crores of money.
1: కానీ ఇంత ధనమును ఖర్చు చేసి ఇవన్నీ విద్యా సంస్థలు అభివృద్ధి గావించుకున్నామని తమకు తామే వర్ణించుకుంటున్నారు, కానీ విద్యల యొక్క ఫలితం ఏమిటి అనేటువంటిది గుర్తించుకోవటం లేదు.
0: గవర్నమెంట్ ఇస్ హ్యాపీ బై స్టార్టింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్పెండింగ్ మనీ.
1: మన ప్రాచీన మహర్షులందరూ కూడా ఈ విద్యను నేర్చే నిమిత్తమై ఏ విధమైనటువంటి యొక్క తత్వాన్ని అవలంబించినో కొంత విచారించాలి అని తిరిగి.
0: We have to investigate the procedure followed by the ancient sages in the field of education.
1: మన భారతీయులు త్యాగమునకు ఒక పట్టం కట్టారు.
0: అవర్ భారతీయ సెల్ఫ్ కెప్ట్ సాక్రిఫైస్ ఆన్ ద టాప్.
1: ధర్మాన్ని అందలమెక్కించారు.
0: దే కెప్ట్ ది ధర్మ రైచియస్నెస్ ఆన్ ద టాప్.
1: న్యాయానికి కంకణం తొడిగారు.
0: దే హావ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ జస్టిస్.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: దే హావ్ వెల్కమ్డ్ ది ట్రూత్.
1: ఈ విధమైనటువంటి ఒక సద్గుణముల చేతను, సత్ప్రవర్తన చేతను, సదాలోచన చేతను భారతీయ సంస్కృతిని నేటికి కూడాను వారు నిలబెడుతూ వచ్చారు.
0: Because of these good qualities, good behavior and good conduct, they are just spoken of today and today.
1: మీరు భారతీయ చరిత్రను ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడండి.
0: Just look back the history of Bharat for a moment.
1: భారతీయులు ఏనాడు కూడాను ఇతర దేశముల పైన దండయాత్ర చేసినటువంటి యొక్క విషయం ఎక్కడ కూడాను లేదు.
0: There is no incident when Bharatiyas attacked any other foreign country.
1: భారతీయులు న్యాయమునే ఆశ్రయిస్తూ వచ్చారు.
0: భారతీయస్ ఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ జస్ట్.
1: ధర్మమును కాపాడుకుంటూ వచ్చారు.
0: దే ప్రొటెక్టెడ్ ధర్మ.
1: సత్యమే మన ప్రాణముగా విశ్వసించుతూ వచ్చారు.
0: దే కన్సిడర్ ట్రూత్ ఇస్ వెరీ లైఫ్.
1: ఇతరులు భారతదేశంపై దండెత్తి వచ్చినప్పుడు విధి లేక వారిని ఎదుర్కోవలసి వచ్చింది.
0: వెన్ ద ఫారినర్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ దే హ్యాడ్ టు రెసిస్ట్ దెమ్.
1: అంతేకాని భారతీయులు తమంతకు తాము ఏ దేశం పైన కూడా దండయాత్ర చేయలేదు.
0: They only protected and resisted, but they never invaded any other country.
1: ఇతర దేశస్తులు భారతీయుల యొక్క సంపత్తిని దోచుకుని పోయారు, కానీ భారతీయులు ఏ సంపత్తిని, ఏ దేశం యొక్క ఆస్తిని వారు దోచుకోలేదు.
0: Many other foreigners have looted the wealth of this country, but Bharatiyas never did that.
1: భారత సంపత్తిని దోచుకోవటమే కాకుండా భారత సంస్కృతిని కూడాను కాల రాశారు.
0: It's not only the wealth that is taken out, the culture is also subdued.
1: వ్యక్తికి వ్యక్తికి సంబంధ బాంధవ్యాన్ని దూరం చేయించారు.
0: They have also kept a distance between an individual and individual.
1: మమతలో చిచ్చు పెట్టారు.
0: And they kept all conflict.
1: సమదను చీల్చివేశారు.
0: There's no relationship.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వాన్ని భారతదేశానికి అందించడం చేతనే భారతదేశం ఈనాడు ఇట్టి దుస్థితికి పాలైపోయింది.
0: Because of such conditions prevailed at that time, this is the present position of Bharat today.
1: నిజముగా భారతదేశం యొక్క చరిత్ర ఎంత పవిత్రమైనటువంటిదో మీరు ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడండి.
0: Just look back, understand the sacredness of the history of Bharat.
1: Bharata charitramulandu pavitramainpitti gunamule pradhanamainpitti yokka margamuluga chegurtutu vachindi.
0: The history of Bharat will tell you that the sacred qualities show the main path.
1: Parama bhagyavantamainpitti Bharata deshamunu aadhyatmika sampattini naitika vilavalanu eenadu gurtinchukoleka vidyarthulu deenni oka apahasyanga chustu vastunnaru.
0: The spiritual wealth and the moral wealth of this country is made fun of by the students today.
1: ఇది కేవలం అనాగరికతగా భావిస్తూ వస్తున్నారు.
0: They call it uncultured.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఈ విధంగా మీరు తలంచరాదు.
0: You should not think so.
1: భారత దేశము త్యాగమునకు, సౌజన్యమునకు, సౌశీల్యమునకు, సౌభాగ్యమునకు నిలయమైనటువంటిది.
0: Bharat is the center of sacrifice, the beauty and fraternity and character.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణములతో వర్ధిల్లినటువంటి ఈ భారతదేశమును ఈనాటి ఆధునికమైనటువంటి యొక్క విద్యల చేతనే దీని యొక్క కీర్తిని ప్రతిష్టలను వ్యర్థము గావిస్తున్నారు.
0: భారత్, విచ్ ఇస్ ది సెంటర్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్,

0: is now in the present position because of the effects of modern education.
1: కనుక భారత దేశము లోపల అన్యాయ అక్రమ అనాచార అసత్యములు అప్రవర్తన అనేటువంటిది ఏనాడు కూడా ఎరుగును ప్రాచీనుడు.
0: The ancients of Bharat have never known the unrighteousness or injustice or falsehood or lie.
1: ఈనాటి దుస్థితి అంతా కూడా వారు నాటిపోయిన విత్తనముల యొక్క ఫలితములే.
0: All that we reap today are the seeds sown by them.
1: మనము కేవలము విదేశీయులకు మనం దాసులవుతున్నామే కానీ స్వదేశం యొక్క సంస్థల యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము.
0: We want to become the slaves to foreigners, but we don't know our own nature.
1: భారతదేశము సమష్టి జీవితమే కానీ వ్యష్టి జీవితం కాదు.
0: Bharat speaks of the collective community life.
1: సమష్టి భజనలే కానీ వ్యష్టి భజనలు కాదు.
0: It is only community benefit that
1: సమష్టి కర్మలే కానీ వ్యష్టి కర్మలు కావు.
0: It is only community society, not the individual.
1: కనుకనే వేదం కూడాను సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అంత సమష్టితోనే కూడి వచ్చింది.
0: ఇట్ ఇస్ ఆల్ కమ్యూనిటీ ఫీలింగ్ ఆర్ సొసైటీ.
1: ఈనాడు మనమందరూ భజన చేస్తున్నాము.
0: టుడే వి భజన్.
1: ప్రాచీన కాలమునందు గురునానకుడును సమష్టి భజన అనేటువంటి దాన్ని ప్రారంభిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో టాట్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాంగ్రిగేషన్ వర్షిప్.
1: ప్రాచీన మహనీయులు అందరి కూడాను భారతదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సత్ సంపత్తిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ఏన్షియన్స్ హావ్ షోన్ ద ట్రూత్ఫుల్ పాత్ టు భారతీయస్.
1: కానీ ఈనాడు సత్ సంపత్తి అంటే ఏమిటో కూడా అర్థం కాదు.
0: బట్ టుడే వి డు నాట్ నో వాట్ ఇస్ ట్రూ.
1: సదాచారం అంటే ఏమిటో అర్థం కాదు.
0: వి డోంట్ నో గుడ్ కండక్ట్.
1: కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి వారా దేశమా.
0: వి ఆర్ ఆల్ ఫూలిష్. కెన్ యూ కాల్ ఇట్ భారత్ నౌ?
1: పరమ పావనమైన భారతావనియందు సహనం అదే మనకు చక్కదనము.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్ ఇస్ బ్యూటీ.
1: వ్రతములన్నిటి ఎందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: Of all the spiritual rituals, it is the truth which is noblest.
1: Madhura bhavam vedi manadesamandanna matru bhavamukanna manyameddi.
0: Of all the sweet feelings, what else is greater than the feeling of a mother?
1: Pranambu kantenu manambe ghanamanu manadesa neetini mantagalpi.
0: The character of our country, which says that character is more important than the lie.
1: Neeti kichiri paradesa neetularasi.
0: We are given today the foreign desa
1: vichitra swechayanu vichukatte.
0: We are given the swords of the dress and
1: haura,
0: the freedom.
1: Haura yemandu bharata palanambu.
0: Alas, what is to be said about Bharat administration?
1: Yenu gettula తన బలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు. అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: జస్ట్ ఎస్ ది ఎలిఫెంట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ మైటీ స్ట్రెంగ్త్, ద భారతీయస్ ఆల్సో డు నాట్ నో దేర్ ఓన్ శాంక్టిటీ.
1: ఏనుగునందు ఎంత బలముండినప్పటికీ
0: దో ఎలిఫెంట్ ఇస్
1: తన బలము తనకు తెలియదు.
0: ఇట్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అందువలననే ఒక మావుట అంకుశం చేతిలో పట్టిన తక్షణమే ఏనుగు వశమైపోతుండాలి.
0: దేర్ఫోర్ ది ఎలిఫెంట్ సబ్మిట్స్ ఇట్సెల్ఫ్ టు ఎ మావుట్ హూ హోల్డ్స్ ఎ స్మాల్ ఐరన్ రాడ్.
1: భారతదేశం యొక్క తత్వం కూడాను అట్టి బలంతో కూడినటువంటిది.
0: ద భారత్ కల్చర్ ఇస్ సచ్ ఆఫ్ స్ట్రెంగ్.
1: కానీ తన బలమును తాను ఎరుగలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గ ప్రవేశంలో తమ యొక్క జీవితమును కేవలము అపవిత్రం గావించుకుంటున్నారు.
0: As students are not aware of the innate strength of Bharat, they are in the wrong direction of wicked feelings.
1: ఇది విద్యార్థుల దోషం కాదు.
0: The mistake does not lie with students.
1: కేవలం తల్లిదండ్రుల యొక్క దోషమే.
0: The mistake lies with parents.
1: తల్లిదండ్రులు ఆది నుండి కూడా సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టలేకపోవటమే.
0: The parents are not directing in the proper way.
1: పిల్లలకు తల్లియే ప్రథమ గురువు.
0: The mother is the first teacher.
1: అందువల్లనే మాతృదేవో భవ పితృదేవో భవ.
0: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్
1: మాతాపితృల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంతతి ఈ యొక్క పుత్రిక.
0: Therefore the son is the gift of the parents.
1: కనుక పుత్రులను సరైన మార్గంలో పెట్టాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు మొట్టమొదటి సరైన మార్గాన్ని అనుసరించాలి.
0: టు మేక్ ద సన్ టు ప్రొసీడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ పేరెంట్స్ షుడ్ ప్రొసీడ్ ఇన్ ద రైట్ వే.
1: భావం తద్భవతి అన్నారు.
0: As is the feeling, so is the consequence.
1: So thinketh the man, so is the man.
0: So thinketh the man, so is the man.
1: ఇది మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క తత్వము.
0: దిస్ అవర్ మెయిన్ నేచర్.
1: ఇలాంటి భారతీయుడు ఈనాడు విద్యావంతుడై దేశ వ్యాప్తిగా ప్రసరింపజేసి పల్లెలను అభివృద్ధి గావించి విద్యాహీనుడైనటువంటి వారిని సరైన మార్గంలో తెప్పించడానికి తగిన కంకణం కట్టుకోవాలి. ఒకసారి ఈనాడు విద్యార్థులు పట్టమును చేతికి అందుకున్న తక్షణమే విదేశానికి పోవటము లేక ఇంకే విధమైనటువంటి గొప్ప ఉద్యోగాలు చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్వాంఛల చేత తమ కాలమును వ్యర్థం గావించుకుంటున్నారు.
0: Unfortunately, Bharatiyas today, soon after they receive their degrees, they want to go abroad and earn more money.
1: తన దేశంలో ఉండినటువంటి యొక్క పల్లెల యొక్క పవిత్రతను, పల్లెల యొక్క నీటిని, పల్లెల యొక్క అభివృద్ధిను విద్యార్థి ఈనాడు చేపట్టాలి.
0: Students should take today the welfare and the progress and the safety of villages today.
1: ఇది మన ప్రాచీను అందించినటువంటి యొక్క నైతిక విలువలు.
0: This is the heritage and the moral values given to us by the ancient.
1: కనుక మొట్టమొదట ధనము కాదు మనకు ప్రధానము.
0: It's not the wealth that is important.
1: గుణము ప్రధానము.
0: It's the character that's important.
1: ఈ గుణమును పెంచుకున్నప్పుడు ధనం తనపాటి తానే వస్తుంది.
0: When you have the character, you will get the money.
1: మన ప్రాచీనులు ఏ విద్యను నేర్చారు?
0: What sort of degrees our ancient
1: ప్రాచీనులు ఏ విధమైన పట్టములు అందుకున్నారు?
0: What degree they had?
1: ఏమీ కాదు. వారికి గుణమే ప్రధానము.
0: The character is important.
1: మన భారతీయ సంస్కృతి యందు ధర్మార్థ కామ మోక్షములనేటువంటి చతుర్విధ పురుషార్థములను తూచా ఆచరిస్తూ వచ్చారు.
0: Ancient Bharatiyas followed all these four principles, objectives of life.
1: ధర్మముతో అర్థమును ఆశించారు.
0: They earned money.
1: అధర్మంతో ధనాన్ని ఆశించలేదు.
0: It's not for money, see.
1: కామం అనేటువంటి మోక్ష కామంలో మరల్చుకున్నారు.
0: They had the kama, the desire for moksha liberation.
1: మోక్షంలో వారు ప్రవేశించలేదు.
0: They have not gone in any way.
1: కనుకనే మొట్టమొదట ధర్మము, తరువాత మోక్షము, ఈ రెండింటి యొక్క ఏకత్వంలో నిలిచినటువంటివి ఈ అర్థకామములు.
0: Therefore, first stands dharma, the last one is moksha liberation. In between
1: ఈనాడు ఉన్న నాలుగులో ధర్మ, అర్థకామ, మోక్షము, ఈ నాలుగింటి లోపల ధర్మమును తెగొట్టారు, మోక్షమును విసర్జించారు, అర్థకామంతోనే జీవితమును పొందుతున్నారు.
0: Among the four objectives of life, we have forgotten the first dharma, the last moksha liberation. We are after artha, the way of karma
1: desire. మనిషిగా వచ్చి పుట్టాలనా?
0: Should you be born a human now for all this?
1: పశుపక్షి మృగాదులు కూడాను అర్థకామం అనుసరిస్తున్నాయి.
0: We also find the birds and animals leading life.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: the students,
1: మొట్టమొదట మీ యొక్క హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి.
0: Examine your hearts now.
1: నీ తలంపులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: థాట్స్ చాలా ఇంపార్టెంట్.
0: దే ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ థాట్స్ ను పట్టి మన యొక్క జీవితం అనేటువంటిది ముందంజ వేస్తుంది.
0: డిపెండింగ్ అపాన్ ద థాట్స్ యూ విల్ ప్రొసీడ్ ఇన్ లైఫ్.
1: మొరాలిటీ లేనిటువంటి యొక్క బ్రతుకు బ్రతుకు కాదు.
0: ఇస్ నో లైఫ్ వితౌట్ మొరాలిటీ.
1: దీనివల్ల సంపాదించిన ధనము ధనము కాదు.
0: ద మనీ దట్ యు గెట్ వితౌట్ మొరాలిటీ ఇస్ నో
1: మనీ. మనీ ఇస్ కమ్స్ అండ్ గోస్. మొరాలిటీ ఇస్ కమ్స్ అండ్ గ్రోస్.
0: మనీ
1: ఈ విధమైన దీంతో మీరు జీవించాలి.
0: Lead the life with this principle that money comes and goes, morality comes and grows.
1: Money కావాల్సినటువంటిది.
0: Money is essential.
1: జీవితానికి అది చాలా అవసరమే.
0: It's very much needed.
1: కానీ మన పూర్వీకులు ధర్మమూలం విధం జగత్తు అన్నారు.
0: But our ancients considered righteousness.
1: ఈనాటి ఆధునికులు ధనమూలం విధం జగత్తు అన్నారు.
0: But the modern people take money
1: well.
0: ఇది
1: ప్రాచీన సంస్కృతికి నేటి ఆధునిక యుగమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
0: This is the difference between the ancient times and the modern times.
1: మన ప్రాచీనం సాధించినటువంటి సాధనలు, చెల్లించినటువంటి త్యాగములు ఇట్టివి అట్టివని వర్ణించడానికి వీలు కానటువంటి.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్టోల్ అండ్ నారేట్ ఇన్ ఫుల్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ అవర్ ఏంజెల్స్.
1: ఒక పక్షిని రక్షించే నిమిత్తమై శివి చక్రవర్తి తన దేహంలో ఉండినటువంటి కండలనే కోసి ఇచ్చాడు.
0: To protect a bird, the emperor Sibi has cut his own body.
1: పరజీవులను పోషించే నిమిత్తమై అనేక మంది జీవితాన్ని త్యాగం చేస్తూ వచ్చారు.
0: టు ప్రొటెక్ట్ అదర్స్ పీపుల్ సాక్రిఫైస్ దేర్ లైఫ్.
1: సత్యాన్ని నిలబెట్టే నిమిత్తమై హరిశ్చంద్రుడు సర్వమును, రాజ్యమును కూడాను, ఆరు బిడ్డలు కూడాను కోల్పోయినాడు.
0: టు అప్హోల్డ్ ట్రూత్, టు హోల్డ్ ఆన్ ట్రూత్, ఇట్ వాస్ హరిశ్చంద్ర హూ సాక్రిఫైస్ కింగ్డమ్ అండ్
1: ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రలు ఉండినప్పటికీ మన భారతీయ విద్యార్థులు ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: దో వీ హ్యావ్ ది హిస్టరీ బిహైండ్ భారత్, ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: ఈ ప్రాచీన సంస్కృతి యొక్క ప్రభావమును ఇట్టివి అట్టివని వర్ణించడానికి సాధ్యం కాదు.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ కెనాట్ బి డిస్క్రైబ్డ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి ధర్మమునే ఆధారం చేసుకుని, ధర్మమునకే పట్టం కట్టి, న్యాయమునే కంకణం కట్టి తమ యొక్క జీవితాన్ని స్వాగతం చేస్తూ వచ్చారు.
0: Since ancient time, dharma was the foundation and they coronated the justice and welcomed their lives.
1: ఈనాడు అట్టి ధర్మమును విస్మరించటం చేత
0: టుడే సచ్ రైచ్యూస్
1: జీవితమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి టెన్షన్, టెన్షన్, టెన్షన్. అన్ని రకముల ఎందుకు కూడాను నిరంతరము కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్.
0: As there is no righteousness, the life is full of tension.
1: నిజముగా మానవునికి ఉండవలసింది కాదు టెన్షన్.
0: There should not be tension in human.
1: కారణం ఏమిటి? హృదయంలో అన్ని కూడాను నెగిటివ్ థాట్స్ అంతా ఉంచుకుంటున్నారు.
0: There is a tension. Reason is heart is full of
1: negative thoughts. లోపల ఉండటం చేతనే టెన్షన్ అనేటువంటి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తుంది.
0: బికాస్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఎవ్రీథింగ్ అపియర్స్ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ఈ నెగిటివ్ అనేటువంటి దాని పారదోలి పాజిటివ్ థాట్స్ డెవలప్ చేసుకోవాలి.
0: Therefore you have to entertain positive thoughts and give up negative thoughts.
1: కానీ పాజిటివ్ కి ఏమాత్రం కూడా ప్రవేశం లేకుండా ఉంటుండాలి.
0: బట్ టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ పాజిటివ్.
1: పాజిటివ్ ని ఆధ్యాత్మికం నైతికం.
0: ఇట్ ఈస్ ఎ పాజిటివ్ థాట్ విచ్ ఇస్
1: నైతికమైనటువంటిది. ఈ నెగిటివ్
0: ఇట్స్ ఓన్లీ ది ఓన్లీ థింగ్ దట్ ఇస్ నెగిటివ్.
1: ఈ లౌకికమైనటువంటివి ఈ యొక్క నైతికమైనటువంటి దానికి సరైన సంబంధ బాంధవ్యం కల్పించాలి.
0: వి హావ్ టు మేక్ ఇంటిమేట్ ప్రాపర్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకున్నప్పుడే విద్య యొక్క విషయం చక్కగా రాణిస్తుంది.
0: When we establish the sort of relationship, the education will be
1: ఈ విద్యా విధానంలో ఎల్లప్పుడూ మార్పులు మార్పులు మార్పులు కూర్పులు చేస్తూ వస్తున్నారు.
0: We make additions and changes.
1: రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ మారినప్పుడు ఈ విద్యా విధానం మారుతుండాలి.
0: Whenever education minister in a state changes, education
1: సెంటర్ లో విద్యా విషయం లోపల ఒక విద్యామంత్రి మారినప్పుడు అక్కడ కూడా తిరిగి మార్పులు కలుగుతుంటాయి.
0: When education minister changes,
1: మినిస్టర్ మారినప్పుడు అంతా కూడా విద్యలో మార్పులు చెందుతుంటే ఇంక ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
0: If there are repeated changes, how do you expect progress?
1: విద్యలో ఎట్టి మార్పులు కూడా రానికుండా చూసుకోవాలి.
0: We should see there will never be any change in
1: the విద్య అనేటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఒక తత్వం.
0: Education is something that's permanent.
1: ఈ విద్యా విషయం లోపల న్యాయ విషయం లోపల ఏ విధంగా ఎవరికి నీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎంత స్వేచ్ఛను ఇచ్చినారో,
0: జస్ట్ as the freedom is given in the field of
1: justice, ఆ విధంగా విద్యా విషయంలో కూడా ఒక స్వేచ్ఛను అందించాలి.
0: In the field of education also we should be given freedom. That is freedom.
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: The end of culture is perfection.
0: The end of culture is
1: the end of knowledge is love.
0: The end of knowledge is
1: the end of education is character.
0: The end of education is character.
1: ఈ సంబంధమైనటువంటి దీంతో ఇది శాశ్వతంగా నిలిచిపోవాలి.
0: They should stay there permanently.
1: కానీ ఈనాడు క్యారెక్టర్ విషయమే కానీ,
0: either in character today,
1: freedom అనేటువంటి విషయం కానీ,
0: or in respect freedom,
1: వారికి అర్థం కాకుండా ఉంటుండాలి.
0: They are not able to understand.
1: విద్య అంటే ఏమిటో తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు.
0: They don't know what education is.
1: కనుక మొట్టమొదటి అధికారులు ఈ విద్యా విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Authorities should make an understanding of the system.
1: ఖర్చు పెడుతున్నారు విద్యా విషయంలో.
0: There are many people in the field of education.
1: దానికి ఫలితం తగినట్టుగా లేదు.
0: But the results are not.
1: విద్యార్థులు కూడా కోట్లకు కోట్లకు పెరిగిపోతున్నారు.
0: The number of crores and crores of people.
1: విద్యార్థులు పెరుగుతున్నారు కానీ విద్యా విధానం తరిగిపోతూ వస్తుండాలి.
0: The education people are more and more, but the system is declining.
1: దీనికి తగినటువంటి విలువను దీన్ని బలపరచుకోవటం లేదు.
0: We should attach a proper value to it.
1: కనుక విద్యా విధానంలో బలం పుట్టాలి.
0: There should be strength in the system.
1: అది బలం పుట్టాలంటే ఏ రీతిగా కావాలి?
0: For that, what are required?
1: మన ప్రాచీన సాంప్రదాయాలను చక్కగా హృదయంలో హత్తుకుని పోయేటట్టుగా బోధించాలి.
0: Our ancient culture and tradition should be imprinted in our hearts.
1: నాయన మన ప్రాచీనులంతా కూడాను అనేక విధములుగా అన్ని దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని పంచి లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి యొక్క శాస్త్రాన్ని బోధిస్తూ వచ్చారు.
0: The ancients went on teaching that it is the spiritual value that tells every one of us to pray for the welfare of everybody in the world.
1: ఏమి చదువుతున్నారో, ఏమి రాస్తున్నారో, ఏ విధంగా పట్టములు అందుకుంటున్నారో ఎవరికి అర్థం కావటం లేదు.
0: Today what one is reading, what one is writing, how they get the degree, no one
1: knows. విద్యావంతులుగానే కనిపిస్తున్నారు.
0: All appear to be educated.
1: కానీ ప్రాక్టికల్ లోపల మాత్రం ఏమి దాని యొక్క ఫలితం మనకు నిరూపించడం లేదు.
0: But in the practical field there is no result at all.
1: దీన్ని ప్రాక్టికల్ లో మనం పెట్టాలి.
0: We should put it into
1: practice. కేవలం bookish knowledge.
0: Bookish knowledge.
1: Superficial knowledge.
0: Superficial knowledge.
1: General knowledge.
0: General knowledge.
1: Discrimination knowledge.
0: Discrimination.
1: వీటిలో కాదు మనం ప్రవేశించవలసింది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లో రావాలి.
0: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: అది ఆనాటి విద్య యొక్క ప్రభావమైనటువంటి తత్వం.
0: దాట్ వాజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెన్.
1: ఆ ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పటుత్వంగాను గురువు ఆచరించి పిల్లలకు బోధించేటువంటి వాడు.
0: ఏన్షియంట్ ఎడ్యుకేషన్ వాజ్ సో స్ట్రాంగ్ బికాస్ ద టీచర్ ప్రాక్టీస్
1: ఆచరణతో బోధించేటువంటి గురువులు కనుకనే ఆనాడు వారికి ఆచార్య అని పేరు వస్తుంది.
0: టీచర్ ఇన్ దోస్ టైమ్స్ ఇస్ కాల్డ్ ఆచార్య బికాస్
1: ఆచారం లేనట్టు బోధించినటువంటి వారు ఆచార్యుడు కానే కాదు.
0: ద వన్ హూ డజంట్ ప్రాక్టీస్
1: భీష్మాచార్య. ఈ భీష్ముడు కూడాను కేవలము కొన్ని విధముల మోహంతో మునిగి కట్టగడిపి కొన్ని పెడవర్గం పట్టాడే కానీ ఈ ఆచార్యుడు తన కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడు అని చెప్పలేనటువంటి విషయాలు అర్జునుడికి బోధించాడు.
0: భీష్మాచార్య హస్ టేకెన్ టు రాంగ్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ హిస్ యాంగర్. ద్రోణాచార్య ఫర్ దట్ మ్యాటర్ టాట్ ఆల్
1: మాటకు కట్టుబడి సత్యానికి బంధితుడై సర్వ విద్యలు కూడాను అతనికి దారబోశాడు.
0: అడ్హీరింగ్ టు ట్రూత్ హీ టాట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: ఈనాటి విద్యార్థికి సత్యం చాలా ప్రధానం.
0: ఫర్ స్టూడెంట్ టుడే ట్రూత్ ఇస్ ఇంపార్టెంట్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యను అభ్యసించి గృహస్థాశ్రమంలో ప్రవేశించేందుకు పోయే ముందుగా విద్యార్థులందరినీ కూడాను చేర్చుకొని గురువులు బోధించినటువంటి యొక్క విద్యనే దీనికి ఈనాడు కాన్వికేషన్ అని చెప్తూ వచ్చారు.
0: In ancient times, after completing their education, as students leave that place and take to
1: the world, all good things are taught.
0: Today among students, there are no national feelings.
1: They don't have spirit of patriotism.
0: They don't have spirit of patriotism.
1: తన దేశం యొక్క పవిత్రమైన చరిత్రను ఈనాడు విస్మరిస్తున్నారు.
0: They have forgotten the sacred history.
1: తాను బ్రతికితే చాలు, తాను ధనం సంపాదిస్తే చాలు, ఏ విధంగానైనా సరే ధనమును కూడబెట్టుకోవాలి, ఇది వీరి యొక్క లక్షణంగా ఉంటుంది.
0: టుడే ది ఎయిమ్ సీమ్స్ టు బి దట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హి లివ్స్, ఇఫ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ హి ఎర్న్స్ మనీ.
1: విద్యార్థులారా, ధనము ముఖ్యం కాదు, గుణము ముఖ్యము.
0: ఇట్ నాట్ ద మనీ దట్స్ ఇంపార్టెంట్.
1: సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి మార్గంలో ప్రవేశించాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ హెల్ప్ అదర్స్.
1: జాతి యొక్క శక్తిని మనం కాపాడుకోవాలి.
0: వి షుడ్ సేఫ్ గార్డ్ ది నేషనల్ ఇంట్రెస్ట్.
1: నీవు క్రిస్టియనా అనేటువంటిది కాదు నీకు విలువ.
0: Is not the Christian or your religion.
1: Islam anetvanti kaadu viluva.
0: Is the Islam religion.
1: Ni Zoroastriyama anetvanti kaadu viluva.
0: Or is the Zoroastrian religion.
1: Ni Hindu anetvanti kaadu viluva.
0: Is not the Hindu religion.
1: Ni Buddhuda anetvanti kaadu viluva.
0: Or Buddha.
1: Nenu manavudanu anetvante mana viluva.
0: To say that I am a human being is the real value.
1: మానవత్వం కంటే మించినటువంటి విలువ మనకటి ఉన్నది.
0: దేర్ ఇస్ నో అదర్ వాల్యూ గ్రేటర్ దాన్ హ్యూమన్ వాల్యూ.
1: పుట్టినవి కాదు, పెట్టినవి.
0: దే ఆర్ నాట్ బోర్న్.
1: మానవత్వం అనేటువంటిది సహజంగా ఆవిర్భవించినటువంటి.
0: హ్యూమన్ వాల్యూ ఇస్ నేచురల్.
1: ఈ సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మనం మర్చిపోతున్నాం.
0: ద నేచురల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ఫర్గాటన్ టుడే.
1: నీవు ఎవరయ్యా, నీవు క్రిస్టియనా ముస్లిమా అనేటువంటి కాదు క్వశ్చన్. నీవు మానవుడవు, అది అదే గొప్ప బిరుదు.
0: హూ ఆర్ యూ? ఆర్ యూ క్రిస్టియన్ ఆర్ హిందూ? నో నో.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమోర్టాలిటీ.
1: నీవు అమృత పుత్రుడవు.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమోర్టాలిటీ.
1: అనేక మంది విదేశీయులు పూర్వమంతా కూడాను భారతదేశంలో పోయి జీవించాలని ఎన్నో ప్లాన్లు వేశారు.
0: Many foreigners wanted to settle in this country.
1: కానీ అందరికి ఈ భాగ్యం లభించలేదు.
0: బట్ మెనీ పీపుల్ వర్ నాట్ ఫార్చునేట్. నీవు
1: పుట్టినది భారతదేశము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ భారత్.
1: పీల్చే గాలి భారతదేశం కాని.
0: యు బ్రీత్ భారత్.
1: తాగే నీరు భారతదేశం నీరు.
0: డ్రింక్ భారత్ వాటర్.
1: జీవించే భూమి భారతదేశం భూమి.
0: అండ్ యు లివ్ ఆన్ దిస్ ఎర్త్ ఆఫ్.
1: కానీ తన యొక్క భారతదేశం యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోయినాడు.
0: బట్ యు డు నాట్ నో ద నేచర్ ఆఫ్ భారత్.
1: కనుక మొట్టమొదట తన నేషన్, తన యొక్క జీవితమైనటువంటి దాన్ని చక్కగా మన దేశం యొక్క పవిత్రతను గుర్తించుకోవడానికి చూచాలి.
0: సో ఫస్ట్ నో యువర్ లైఫ్ అండ్ ద నేచర్ ఆఫ్ అవర్ కంట్రీ.
1: ఈ నేషనల్ అనేటువంటి యొక్క తత్వంలో ఏమాత్రం వారికి అర్థం కావటం లేదు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నేషనల్ ఇంట్రెస్ట్.
1: దీనినే మనకు సరైన దీంతో ప్రభుత్వము అనగా పూర్వము విదేశీయులు దీనికి హిందూ అని పేరు పెట్టుకు వచ్చారు.
0: ద ఫారినర్స్ కాల్డ్ ఇట్ హిందూ ఎర్లియర్.
1: కానీ నిజంగా ఇది హిందూ కాదు.
0: ఇట్స్ నాట్ హిందూ.
1: భారతదేశము ఏదో భరతుడైనటువంటిది కాదు. ఇది భరత అనేటువంటిది ఎక్కడ వచ్చింది?
0: ఇట్ ఈస్ భరత, నాట్ హిందూ.
1: ఇది వ్యక్తుల యొక్క పేర్లు కాదు.
0: ఇస్ నాట్ ఎక్స్టర్నల్ నేమ్.
1: మహాశక్తి యొక్క పేరు.
0: ఇట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పవర్.
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిష్యామి సద్దుర్భవతోత్వేశద పద్మపత్రావశాలాక్షి పద్మకేశర వండని సరస్వతి భగవతి భారతి. సరస్వతి యొక్క పేరు ఈ భారతి.
0: భారతి ఇస్ ది వెరీ నేమ్ ఆఫ్ సరస్వతి, ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్.
1: కనుక ఇది వ్యక్తుల పేరు అనుకుంటున్నారు. శ్రీరామచంద్రుని తమ్ముని పేరు ఇది.
0: We call it his name of the brother of
1: Sri Ram. కొడుకు పేరు ఇది.
0: That is the name of
1: Saneka. వారికి ఆ పేరు ఎక్కడ వచ్చింది ముందుగా?
0: They had their name.
1: కనుక దీనికి అన్నిటికంటే ముందుగా ఉన్నటువంటి భారతదేశం.
0: బట్ నేమ్ ఆఫ్ భారత్ వాస్ ప్రెజెంట్.
1: ఆ భారతీయ సంస్కృతిని కూడా విదేశీయులు చక్కగా గుర్తించి
0: ఫారెనర్స్ హావ్ అండర్స్టుడ్ క్లియర్.
1: దానికి సరైనటువంటి అర్థంగా కూడా హిందూ అని పేరు పెట్టారు.
0: They called it Hindu.
1: ఏమిటి ఈ హిందూ యొక్క స్పెల్లింగ్?
0: What is this Hindu sign?
1: Hindu, H-I-N-D-U.
0: Spelling H-I-N-D-U.
1: ఇది ఐదు అక్షరములు.
0: Five letters.
1: ఈ ఐదు అక్షరములే భారతదేశం యొక్క పంచ ప్రాణములు.
0: These are five life principles in Bharat.
1: ఈ ఐదు అక్షరములే భారతీయుల యొక్క పంచకోశములు.
0: They are the five life sheets.
1: ఇవి భారతీయుల యొక్క పంచభూతములు.
0: There are five elements in Bharat.
1: ఈ పంచభూతముల యొక్క తత్వమే భారతీయుల యొక్క తత్వము.
0: And the nature of the five elements is the nature of Bharat.
1: మొట్టమొదటిది H.
0: ఫస్ట్ లెటర్
1: అది హ్యుమానిటీ.
0: హ్యుమానిటీ
1: అది భారతీయుల యొక్క మొట్టమొదటి గౌరవం.
0: దట్ ది ఫస్ట్ రెస్పెక్ట్ ఇన్ భారత్.
1: ఐ రెండవది అక్షరము.
0: ద సెకండ్ లెటర్ ఐ.
1: ఇండివిజువాలిటీ.
0: ఇండివిజువాలిటీ.
1: ఎన్ మూడవది, అదే నేషనాలిటీ.
0: ఎన్ ఇస్ నేషనాలిటీ.
1: డి నాలుగవది, అది డివినిటీ.
0: డి డివినిటీ.
1: తర్వాత యు,
0: యు
1: యూనిటీ.
0: యూనిటీ.
1: చూడండి, హిందూ అంటే హ్యూమానిటీ.
0: హ్యూమానిటీ.
1: ఇండివిజువాలిటీ.
0: ఇండివిజువాలిటీ.
1: నేషనాలిటీ.
0: నేషనాలిటీ.
1: డివినిటీ.
0: డివినిటీ.
1: తర్వాతనే యూనిటీ.
0: లాస్ట్
1: ఆ యూనిటీ అనేటువంటి దాంట్లో ఈనాడు పూర్తి భిన్నమైపోయింది.
0: దట్ యూనిటీ ఈస్ టోటలీ గాన్ టుడే.
1: కనుక ఈనాడు యూనిటీ కావాలి.
0: టుడే వీ నీడ్ యూనిటీ.
1: భారతీయులే కాదు, యావత్ ప్రపంచమంతటను మానవ జాతి.
0: Not only Bharat, is the whole human society.
1: ఈ దేశ భాషల యొక్క గౌరవాన్ని మనం ఏమాత్రం చూడలేదు. మానవత్వాన్ని గౌరవించాలి.
0: We should not go by the regional languages.
1: ఈనాడు అధికారం ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: Today it may be there or not.
1: కానీ మానవత్వము కదిలేది కాదు, మెదిలేది కాదు.
0: But human life neither wavers
1: nor శాశ్వతమైనటువంటిది మానవ జాతి.
0: It is a human race that's permanent.
1: జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును.
0: The respect of the country depends upon the morality. Without morality, the nation is spoiled.
1: Niti galugu jati, nijamaina jatira, vinudu bharatiya veerasutuda.
0: It is only a true nation that follows, adheres to morals.
1: Vinudu bharatiya veerasutuda.
0: O sons of Bharat, of valor and courage, listen to
1: Bharatiya
0: me. You are Bharatiya.
1: ఈ భారతీయులకు నీతియే ఒక ప్రాణం.
0: మొరాలిటీ ఇస్ లైఫ్.
1: నిజాతీయ నీ శ్వాస.
0: అండ్ ఇట్స్ యువర్ బ్రెత్.
1: ఈ ప్రాణము శ్వాస రెండు చేరినప్పుడే మన జీవితము.
0: ద లైఫ్ అండ్ బ్రెత్ ఆర్ సస్టైన్ యూ.
1: కనుక ప్రాణం అనేటువంటి గాలితో చేరి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ డ్యూ టు ఎయిర్.
1: ఇది ఏ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వము.
0: ది యూనిటీ ఆఫ్ ది టూ ఇస్
1: ఇట్టి మానవత్వాన్ని ఈనాడు విద్యల ద్వారా ప్రచార ప్రబోధలు జరపాలి.
0: త్రూ ఎడ్యుకేషన్ వీ షుడ్ పబ్లిసైజ్ ప్రోపగేట్.
1: ఈనాడు చదువుకున్న విద్యార్థులంతకులను పల్లెలు వదిలి పట్టణాలు చేరిపోతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ లీవ్ దేర్ విలేజెస్ అండ్ గో టు టౌన్.
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ అ బిగ్ మిస్టేక్.
1: పల్లెల్లో ఉండినటువంటి వారు పల్లెను చక్కపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
0: యూ హ్యావ్ టు డిటర్మిన్ టు స్టే దేర్ ఇన్ విలేజెస్ అండ్ సర్.
1: నీకు వచ్చే చిన్న జీతమైన కూడా నువ్వు అందులో జీవించడానికి అవకాశం ఉంటుంది.
0: యువర్ సాలరీ మే బి లెస్ బట్ యట్ యు
1: నీ పట్టణంలో పోయినట్టుంటే అత్యంత అధికమైనటువంటి వ్యయం అయిపోతుంటుంది.
0: యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ వెన్ యూ గో టు టౌన్.
1: ఈ ధన వ్యయమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి దురభ్యాసం కూడా ప్రారంభమవుతాయి.
0: నాట్ ఓన్లీ దట్ యూ విల్ హ్యావ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: కనుకనే ఈ సత్సంగం అనేటువంటిది పల్లెలు ఎందే చక్కని రీతిగా అభివృద్ధి అవుతుంది.
0: యూ విల్ హ్యావ్ గుడ్ కంపెనీ ఇన్ విలేజెస్ ఓన్లీ.
1: కనుక మొట్టమొదట నీవు తగినటువంటి యూనిటీని పెంచుకోవాలి.
0: దేర్ ఫర్ ఫస్ట్ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ అవుతుంది మనసు.
0: వెన్ దర్ ఇస్ యూనిటీ దర్ ఇస్ దర్ బి ప్యూరిటీ.
1: ఈ మనసు ప్యూరిటీ అయినప్పుడే డివినిటీని మనం చెందడానికి వీలవుతుంది.
0: వెన్ దర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ యూ విల్ హ్యావ్ డివినిటీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఏమాత్రం కూడాను ఈ యొక్క యూనిటీకి భిన్నం కాకూడదు.
0: నెవర్ యాక్ట్ అగేన్స్ట్ ది యూనిటీ.
1: ఈనాడు యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, డివినిటీ లేదు, ఓన్లీ ఎనిమిటీ అండ్ కమ్యూనిటీ.
0: టుడే దేర్ ఇస్ నో యూనిటీ, దేర్ ఇస్ నో ప్యూరిటీ, దేర్ ఇస్ నో డివినిటీ, దేర్ ఇస్ ఓన్లీ ఎనిమిటీ అండ్ కమ్యూనిటీ.
1: ఎనిమిటీ ఎందుకోసం చేరిపోతుంది అది హృదయంలో?
0: వై డు దే ఎంటర్ ఇంటూ హార్ట్?
1: ఇక్కడ ఏమీ లేదు, యూనిటీ అనేది కూర్చోలేదు.
0: దేర్ నో యూనిటీ దట్ ఇస్ సీటెడ్ దేర్.
1: ప్యూరిటీని కూర్చోలేదు.
0: నో యూనిటీ.
1: డివినిటీని కూర్చోలేదు.
0: నో డివినిటీ.
1: ఈ హృదయం అనే చేరి ఖాళీగా ఉంటుంది.
0: The chair in your heart is empty.
1: కనుకనే ఎనిమిటీ పోయి కూర్చుంటుండాలి.
0: Therefore, enmity sits there.
1: ఇది హృదయం అనేటువంటి మ్యూజికల్ చైర్ కాదు.
0: హార్ట్ ఈస్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
1: ఆర్ డబుల్ సోఫా కాదు.
0: ఆర్ డబుల్ సోఫా.
1: సింగిల్ సోఫా.
0: ఓన్లీ సింగిల్.
1: అందులో పవిత్రమైనటువంటి దానికి మనం ప్రవేశపెట్టాలి.
0: ఓ సీక్రెట్ థింగ్ హ్యాస్ టు బి సీటెడ్.
1: దానినే స్వాగతం చేయాలి.
0: యూ హ్యావ్ టు వెల్కమ్.
1: ఈనాటి విద్యార్థుల్లో పవిత్ర భావాలకు ప్రవేశపెట్టాలి.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ సీక్రెట్ ఐడియాస్.
1: ఈనాడు పవిత్ర భావం లేకపోవటం చేతనే దుర్మార్గము, దుష్టతనము, దురాలోచన, దుశ్చింతన, దుస్సంగము ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది సీక్రెట్ హ్యాబిట్స్ అండ్ సీక్రెట్ థాట్స్ వీ ఫైండ్ ద వికెడ్నెస్ అండ్ వికెడ్ ఫీలింగ్ అండ్ వికెడ్ బిహేవియర్.
1: దుస్సంగమును మనం ఏమాత్రం కూడా చేరకూడదు.
0: డోంట్ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: Run away from bad company.
1: Jaja dujjana samsargam.
0: Run away from bad company.
1: Baja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya manohattam.
0: Do good action day and night.
1: Idi ye inaadu manam nerchukovali.
0: This thing we have to learn today.
1: Idi ga inaadu vidyarthulu nerchavalsinatundi.
0: What students have to learn today?
1: Samaja seva kavali.
0: We have to serve society.
1: ఈ సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడాను సమాజ యొక్క సుక్షేమాన్ని మనం ఆశించాలి.
0: You should always desire for the welfare of the society.
1: ఈ సమాజం యొక్క చుక్షేమాన్ని ఆలోచించినప్పుడే మనకు సరి అయినటువంటి జ్ఞానం ఆవిర్భవిస్తుంది.
0: When you desire and work for the welfare of society,
1: జ్ఞానం కలిగినప్పుడే సద్గుణం మనలో ప్రవేశిస్తుంటాయి.
0: When you have this wisdom, you have good quality.
1: విద్యార్థులారా, సద్గుణాన్ని మనం స్వాగతం చేయాలి.
0: Develop good qualities.
1: సదాచారంలో ప్రవేశించాలి.
0: Have good behavior.
1: సేవలో పాల్గొనాలి.
0: Serve society.
1: ఈ సేవ కంటే మించినటువంటి మరొకటి లేదు.
0: There is no other thing beyond service.
1: సేవ ఆవత్ మానవత్వాన్ని ఏకం గావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ యూనిఫైస్ మ్యాన్కైండ్.
1: మానవులో ఉన్నటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ కిల్స్ ఈగో.
1: హృదయాన్ని విశాలం చేస్తుంది.
0: అండ్ ఇట్ ఎక్స్పాండ్
1: ప్రేమతత్వాన్ని పెంచుతుంది.
0: ఇట్ ఆల్సో
1: ఏకం సత్విప్రా బహుదా వదంతి, అందరూ ఒక్కటే అనేటువంటి ఏకాత్మ భావం పెంచుకోవచ్చు.
0: సర్వీస్ ఆల్సో టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ దట్ ఆల్ ఆర్ వన్.
1: కనుకనే ఈ భారతదేశము కంటిదారులు కాచుతున్నదంటే దీనికి కారణం ఏమిటో మీరు విచారించాలి.
0: యు అండర్స్టాండ్, యు ఎంక్వైర్ వై దిస్ మదర్ ల్యాండ్ ఇస్.
1: ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. అజ్ఞానమైనటువంటి నిద్ర నుంచి మేల్కోండి.
0: గెట్ అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ స్లంబర్.
1: పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించండి.
0: ఫాలో ద సీక్రెట్.
1: కన్నులు తెరవండి.
0: ఓపెన్
1: యువర్ ఐస్. నడవండి.
0: ప్రొసీడ్.
1: పట్టినటువంటి యొక్క పట్టుని విడిచేంత వరకు ఏ మాత్రం కూడా మీరు విడవకుండా సాధించాలి.
0: డోంట్ డ్రాప్ ఎనీ డిటర్మినేషన్, ప్రొసీడ్ అండ్ అచీవ్.
1: కనుకనే ఆనాడు భూమాత అయినటువంటి యొక్క బిడ్డ జానకి,
0: దోస్ టైమ్స్ ద చైల్డ్ ద మదర్ ఇస్ జానకి,
1: అటువంటి జానకి కుమారుడు
0: ద సన్స్ ఆఫ్ జానకి.
1: తల్లి ఒకనాడు కంటిదారలు కారుస్తుంటే,
0: వెన్ మదర్ వాస్ షెడ్డింగ్ టియర్స్,
1: కాళ్ళు పట్టుకున్నారు పుత్రులు.
0: దే వర్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ హర్ ఫీట్.
1: ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా.
0: ఓ మదర్, వై డు యు షెడ్ టియర్స్ లైక్ దట్?
1: శ్రీరాముని మించినట్టి వీర కుమారులము మేము.
0: వి ఆర్ యువర్ సన్స్ హు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ శ్రీరామ.
1: ఊరకే కన్నీరు నింప కారణమే మమ్మ.
0: ఓ మదర్, వై డు యు షెడ్ టియర్స్ లైక్ దట్?
1: కోరితే బంగారు కొండ, కొనితే గలమమ్మ.
0: ఇఫ్ యు రియల్లీ వాంట్ వీ కెన్ బై దట్.
1: ఏమైనా సరే మేము తెచ్చి పెడతాము.
0: వీల్ గెట్ ఇట్.
1: కానీ ఈ కన్నీరు కార్చడానికి కారణం ఏమిటి?
0: వై డు యు షెడ్?
1: అది చెప్పేంత వరకు మీ పాదములు వదలం.
0: అంటిల్ యూ సే వీ డోంట్ లీవ్ యూ.
1: చూచారా, భూజాత అయినటువంటి సీత యొక్క కుమారులు ఈ విధంగా కూడాను ఆ తల్లి కన్నీటిని తుడచడానికి ఎంతో ప్రయత్నించారు.
0: ద సన్స్ ఆఫ్ సీత sought to eat the ఈనాటి
1: కలువరేకల వంటి కన్నుల నుంచి కాచుతున్నటువంటి కంటిదారులను ఈనాడు ఏ కుమారుడు కూడా తుల్చడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making an effort to wipe off the tears of the motherland.
1: ఈ భారత మాత మరింత విచారం అవుతుండాలి.
0: And this motherland is more miserable today.
1: అయ్యో, నాకు 90 కోట్ల మంది ఉన్నారు, ఉండి కూడా ఏమి ప్రయోజనం?
0: The motherland says that she has sons of 90 crores.
1: మాతృ దుఃఖాన్ని మాత్రం మాన్పలేకపోతున్నారు.
0: But no one is able to solve the problem.
1: అనేక విధంగా విచారం జరుగుతుండాలి.
0: She is very much bothered. ఆ
1: భర్త మాత యొక్క విచారమే ఈ ప్రపంచంలో ఈనాడు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అనే రీతి కింద ఈ జగత్తంతా కూడా విచారంలో మునిగి ఉంటుండాలి.
0: It's only the unhappiness in the misery of this motherland which appears as reaction, reflection.
1: సంతృప్తి పరచలేనటువంటి యొక్క బిడ్డల యొక్క గతి కూడా నిజంగానే ఉంటుంది.
0: This will be the fate of a person who would not satisfy his
1: mother. సంతృప్తి పరచాలి.
0: You should please your mother.
1: అందువల్లే మాతృదేవో భవ.
0: So mother is God.
1: ఆమెను దైవ రూపకంగా మనం భావించాలి.
0: You have to take her as God.
1: అప్పుడే ఈ యొక్క జగత్తు లోపల ప్రశాంతి ఏర్పడుతుంది.
0: Then only there will be peace in the world.
1: నిశ్చలత్వం ఏర్పడుతుంది.
0: There will be steadiness.
1: నిర్మలత్వం ఏర్పడుతుంది.
0: There will be purity.
1: అన్ని విధములైనటువంటి భద్రత కూడా కలుగుతుంది.
0: There will be safety in every possible way.
1: భద్రత లేదు.
0: Today there is no safety.
1: ఎక్కడ ఉంది భద్రత?
0: Where is safety?
1: ఎక్కడ పోయినా భద్రత భయమే.
0: You are full of fear everywhere.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: మన యందు సద్భావం లేకపోవటమే దీనికి భయానికి కారణం.
0: There are no good thoughts within us, therefore there is fear.
1: ప్రతి భయమును కూడాను మూల కారణము రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: For every fear, the reason is reflection of the inner being.
1: నీ హృదయం పవిత్రంగా ఉంటే,
0: if your heart is pure,
1: నీకు భయమే లేదు.
0: You'll never be afraid of
1: anything. నీ హృదయం ప్రేమమయమై ఉంటే భయమే లేదు.
0: If your heart is full of love, you don't need to be afraid.
1: నీకు ద్వేషం లేదు జగత్తులో.
0: You can be free all the time.
1: అందరూ నీకు మిత్రులే.
0: All are your children.
1: అందరూ నీకు పుత్రులే.
0: All are yours.
1: కనుకనే పవిత్రమైన భావాన్ని ప్రవేశపెట్టండి హృదయం.
0: Develop sacred thoughts in your heart.
1: విద్యను నేర్చినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There's no use if you learn.
1: దేశమునకు ఈ విద్యను ఉపయోగపడేటువంటి రీతిగా మార్చుకోవాలి.
0: You should make use of all that you have learned.
1: దేశం యొక్క సంక్షేమాన్నంతా కూడా మనం గుర్తుగా చేసుకుని దానిని పాలించడానికి పూనుకోవాలి.
0: యూ హావ్ టు వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: సమాజం యొక్క సంక్షేమమే నిజమైనటువంటి విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి ఆశయం.
0: ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇస్ టు వర్క్ ఫర్ సోషల్ వెల్ఫేర్.
1: కనుక మనలో ఉండేటువంటి వాల్యూస్ మనం పెంచుకోవాలి.
0: Therefore, we have to develop our
1: values.
0: What are these values?
1: Values is education.
0: The values are the true education.
1: Values for education.
0: Values for education.
1: Education for life.
0: Education in life.
1: Life for love.
0: His life is for love.
1: Love for man.
0: His love for man.
1: Man for service.
0: And man should be there
1: service
0: for service.
1: For society.
0: And he serves
1: society. Society for science.
0: And society for
1: science. For the nation. Nation for world. World for peace.
0: And therefore nation should work for the world and world will work for the peace.
1: These values for education.
0: So values for education.
1: Fine values to praramamaindi.
0: It started with five values.
1: Last peace to antyamaipoyindi.
0: It ended with last.
1: Ah, values ni manam motta motta pettukunnappude manaku peace anetundi labhistundi.
0: When we have these values,
1: values lekapothe peace ledu, anta pieces, pieces, pieces.
0: When there are no values, there is no peace, there are just pieces.
1: Kanaka values for education.
0: Therefore values for education.
1: Baaga gurtu pettukondi.
0: Remember it.
1: Education for life.
0: Education for life.
1: Life for love.
0: Life for love.
1: Love for man.
0: Love for man.
1: Man for society.
0: Man for society.
1: Society for service.
0: Society for service.
1: Service for science.
0: Service for science.
1: Science for nation.
0: Science for nation.
1: Nation for world.
0: Nation for world.
1: World for peace.
0: World for peace.
1: Ee peace ni manam sadhinchali.
0: We have to achieve peace.
1: Ee vidhamaina margamlo vidyarthulu సరి అయినటువంటి రీతిలో అభివృద్ధి అయినప్పుడు దేశం అంతా కూడా చక్కగా కళ్యాణమయంగా ఉంటుంటాయి.
0: When students progress in this particular
1: నిత్య కళ్యాణం విద్యార్థులు తీర్చిదిద్దాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ ద స్టూడెంట్స్ షుడ్ మోల్డ్ దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్.
1: విద్యార్థుల లోపల ఒక విధమైన యొక్క పట్టుదల ఉంటుండాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హావ్ ఎ సార్ట్ ఆఫ్ డిటర్మినేషన్
1: మనం సాధించాలి.
0: యూ షుడ్ అచీవ్ దాట్.
1: నేను తప్పక ఈ పది మందికి సహాయం చేసేటువంటి వ్యక్తిగా నేను రూపొందాలి.
0: ఐ విల్ బి ఎ పర్సన్ టు హెల్ప్ 10 పీపుల్ అట్ లీస్ట్.
1: నా గ్రామాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి.
0: ఐ విల్ హెల్ప్ అండ్ డెవలప్ మై విలేజ్.
1: నా యొక్క మానవత్వాన్ని నేను సాధించాలి.
0: ఐ విల్ అప్హోల్డ్ మై హ్యూమన్ క్వాలిటీ.
1: తత్వాన్ని విద్యార్థుల హృదయంలో మూత్రింపబడాలి.
0: దట్ డిటర్మినేషన్ షుడ్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ఇది ఏ సాయి ఆశించేటువంటి ఫలితము మీ నుండి.
0: దిస్ ఈజ్ ది థింగ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ బై భగవాన్.
1: మీరు నాకు ఇవ్వవలసినటువంటిది ఇదొక్కటే. మీరు మంచి పెడండి, దేశాన్ని బాగు చేయండి.
0: యు బి గుడ్ అండ్ మేక్ దిస్ కంట్రీ గుడ్.
1: ఆదర్శమైనటువంటి ఒక విద్యార్థులుగా రూపొందాలి.
0: బి ఐడియల్ స్టూడెంట్స్.
1: దేశంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి.
0: సీ దట్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: ఆధ్యాత్మిక నైతికాన్ని పెంచాలి.
0: Develop this spiritual value.
1: ఆనందాన్ని అనుభవించాలి.
0: And experience bliss in every possible way.
1: ఇదే నా ఆశయం.
0: That's the aim of Swami.
1: Thanks.

ఖండే శబ్దే స్వరేషయోగిని సత్వం రజస్తమశ్చైవ రక్షేన్నారాయణీ సదా ఆయురక్షతు వారాయి ధర్మం రక్షతు వైష్ణవీ యశకీర్తి చ లక్ష్మీ చ ధన్విద్యా చక్రణి గోత్రమింద్రాణి మే రక్షేత్ పశూన్మే రక్ష.

విశోధి అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని రూపం దేహి జయం దేహి విశోధే విశోధి నదతేభ్య సర్వధాపత్యా చండికే దురితాపహే రూపం దేహి జయం దేహి యశోధే విశోధి సువద్యో భక్తిపూర్వం త్వా

ఆయ భుషణ ఓం చాముండాయ కవచాయ హుం ఓం విచ్చే నేత్రయాయ భూషణ ఓం ఐం హ్రీం హ్రీం చాముండాయ విచ్చే అస్త్రాయ పట ఓం ఐం నమః శిఖాయా ఓం హ్రీం నమః దక్షిణ నేత్రే ఓం హ్రీం నమః వామ నేత్రే ఓం చాం నమః

ఉద్వానమక్షేంతరే పూర్వం చైత్రవంశముద్భవా సురతో నామ రాజాభూత్ సమస్యే క్షితిమండలే తస్య పాలయ సమ్యక్ ప్రజాపుత్రా నివౌరసా బభూవశ్చత్రువో భూపా కోలా విధ్వంసిన సదా తస్య తైరవద్యుద్ధ మతి ప్రబలదండిన న్యూనైరవిధైర్యుద్ధే కోలా విధ్వంసిర్విత తరస్వపురమాయాతో నిజదేశాదిపోవత్ ఆక్రాంతస్త మహాభాగస్తైస్తా ప్రబలా అమాత్యైర్వలి నిర్దుష్టైర్

వహనం వనం స్వప్రాశ్రమద్రాక్షీర్యవర్యస్య మేధా ప్రశాంతశ్వాపదాకీర్ణం మునిశిశోకశోయుతం తస్థౌ కంచిత్ సకాలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతనశ్చ విచరన్ తస్మిన్ మునివరాశ్రమే.

సతతమ్యయం సంచితస్థోతి దుఃఖేన క్షయం కోశో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయా భాస పార్థివ తత్ర విప్రాశమాభ్యాసే వైశ్యమేకం దర్శిత స్వపరిష్కరస్తేన కస్వంబో హేతుశ్చాగమనేత్రక సశోకైవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే నిత్యాకర్ణవచస్తస్య భూపదే ప్రణయోదితం ప్రత్యువాచ సమం వైశ్య ప్రశ్రయా వనతో నృపం వైశ్య ఉవాచో సమాజర్నామ వైశ్యో మృత్మనోజనినాం కులే పుత్రదారైర్నిరస్తశ్చ

ప్రసంస్కృతా కిన్ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం సు సాంప్రతం కథం తే కిం న సన్నివృత్తా దుర్వృత్తా కిన్ను మే సుతాయోవాచోపవాన్ైః పుత్రదారాదిర్ధనైర్ధనైమనుబధ్నాతి మానసం వైశ్యవాచో ఏమేకథా ప్రాహు భవానస్మద్గతం వశా నిభరోమిన బధ్నాది మమ నిషుతృతాంబరైస్సంత్య పితృస్నేహం ధనలుబ్ధైర్విరాకృత పరిస్వజన హార్దంచో హార్దిలేష్వేమే మన కిమేతన్నాదిజానామీ చానన్న విమహామతే ప్రేమ ప్రవణం చిత్తం విగుణేష్ పిబంధు